ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమంలో శివ అష్టకాలు.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు శివ అష్టకాలు విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థన కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అన్నస్సు నింద ఇయాల్టి కార్యక్రమాలు గిప్పటి సంధి రాత్రి 11:00 దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో, అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే, మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇలా: యోగమనే అదృష్టం, మధుమేహాన్ని తగ్గించే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, ఉద్యోగం నుండి ఉద్యోగంలోకి, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఎస్ శశిధర్ రెడ్డితో జి జ్యోతి పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 38వ భాగంలో గౌరణ, వీరి గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇయాల పొద్దుగల 8:30 కథనం, మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి నేను మామ దున్నపోతు కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇక మీరు మెచ్చే, మీ వాళ్ళకి నచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 FM ద్వారానే. ఇయాల పొద్దుగల 8:45 నుండి 10:00 దాకా ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి హుషారు ఈ 3 పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్ళకి నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమా కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఇయాల సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో

తిరుమల జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్ కుమార్తో పి అశోక్ పెట్టిన ముచ్చట్లు పాటల నడుమ ప్రసారమవుతాయి. ఇవాళ సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజనలు మొదటి భాగం, ఆ తర్వాత నార్నూర్ మండలం కైర్ధాట గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి ఏలటి గిరిపదం కార్యక్రమంలో. ఇక రాత్రి 7:15 ప్రసారమయ్యేటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత రైతు అంతరంగంలో పెద్జొన్న సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఇక రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి మా గురువు జంగం పంతులు కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. రాత్రి 9:45 ముచ్చట సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయుడు మన్నే ఏలియాతో కె లెనిన్ పెట్టిన ముచ్చట రెండో భాగం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణన్ వయలిన్ వాదనం వింటారు. ఇవి గిప్పటి సంధి రాత్రి 11:00 ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

వరదగేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరదగేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని

0: వైద్యులు సూచించారని తెలిపారు.
1: పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ ఇక్కడికి వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది, చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పైన పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
0: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో నాలుగు జిల్లాల్లో మూడు బహిరంగ సభలు, ఐదు చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: ఎయిర్పోర్ట్ మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కలి దగ్గర నుంచి చెప్పడం వరకు కూడా చూడమన్నాం, అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలా చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుందని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లులు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే విధంగా, అందుకని ఒక నిర్ణయం తీసుకుని ఇల్లులు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపర్చడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,
3: 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్దిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు

0: శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలుంటాయో అవన్నీ ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది.
1: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్టంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. అథ వార్తాః. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన ఉద్ఘోషితం యత్ తేన గగనయాన అభియానస్య క్రూ మాడ్యూల్ తంత్రాణాం త్రయాణాం ప్రముఖ పరీక్షణానాం సఫలం నిష్పాదనం విహితం. ప్రథమ పరీక్షణం సముద్రే అవతరణానంతరం క్రూ మాడ్యూల్ ఇత్యస్య స్థితిం సునిశ్చేతుం సంబద్ధమాసీత్. యత్ అంతరిక్షయాత్రిణాం సురక్షాయాః దృష్ట్యా అత్యంతం మహత్వపూర్ణం మానదండం మన్యతే. ద్వితీయ పరీక్షణ అంబ్లికల్ తంత్రస్య పృథక్కరణ ప్రక్రియాయాః పరీక్షణం విహితం. తృతీయ పరీక్షణ తావత్ శీర్ష ఆవరణ పృథక్కరణ క్షణే క్రూ మాడ్యూల్ ఇత్యస్య సంరచనాత్మక అఖండతాయాః ప్రామాణికతాం సిద్ధం అభవత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై మాసస్య 26వ దినాంకే ఆకాశవాణీతః ప్రసారితే మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే దేశ విదేశస్య జనైః సాకం స్వకీయాన్ విచారాన్ వినిమయిష్యతి. అస్య మాసిక శ్రవ్య కార్యక్రమస్య అయం 36వ భాగో భవిత. జనాః నిశుల్క దూరభాష సంఖ్యాయాః 1800117000 ఇతి మాధ్యమేన అస్య కార్యక్రమస్య కృతే స్వకీయ పరామర్శాన్ ప్రేషయితుం శక్నువంతి. జనాః తావత్ నరేంద్ర మోదీ యాప్ ఇత్యస్య అథ చ మై గోవ్ ఇతి ముక్త మంచస్య అంతర్జాలీయ మాధ్యమేన చ స్వకీయ పరామర్శాన్ దాతుం శక్నువంతి. అస్య ఆగామినః భాగస్య కృతే పరామర్శాః అస్య మాసస్య 24వ దినాంకం యావత్.

0: संस्थायाः अमृत महोत्सवस्य संस्मरणाय संकलिताम् एकां स्मारक पुस्तिकां विमोचयिष्यति। अत्रावधौ श्री शाहः दहेगाम एपीएमसी परिषदः सदस्यैः सहापि वैचारिक विमर्शं साधयिष्यति। गतदिने ओमान तटे भारतीय नाविक युक्ते जीएफएस गैलेक्सी इत्याख्ये वाणिज्यिक पोते आक्रमणात् परं नवदिल्ल्या पश्चिमेशिया क्षेत्रे उत्पातस्य शमनाय स्वकीयं आह्वानं पुनः प्रतिपादितम्। आक्रमणस्य तीव्र निन्दां कुर्वता विदेश मन्त्रालयेन निगदितम् यत् पोते स्थितेषु एकादश भारतीय नागरिकेषु दश नागरिकाः एतावता सुरक्षिततया निष्कासिताः, अपरत्र एकः नाविकः अधुनापि विलुप्तः। मन्त्रालयेन प्रतिपादितं यत् ओमान देशे स्थितः भारतीय दूतावासः स्थिते सूक्ष्मावलोकनं करोति। सहैव प्रचलत्सु रक्षाकार्येषु ओमान देशस्य प्राधिकारिभिः साकं सक्रिय समन्वयं साधयति। नवदिल्ल्या वाणिज्यिक नौवहनेषु प्रचलत्सु निरन्तर आक्रमण प्रसंगेषु स्वकीया गभीरा चिन्ता प्रकटिता। अनेनैव सह भारतस्यास्य राजनैतिक समाधानाय वार्तानां शीघ्र सम्पूर्त्यै याचना विहिता, येन अस्मिन् क्षेत्रे पुनः शान्तिः स्थिरता च प्रवर्तेत। फीफा विश्वचषक पादकन्दुक प्रतिस्पर्धायां सर्वेषां प्रागुपान्त्य चरणात्मकानां द्वन्द्वानां समाप्त्यनन्तरम् उपान्त्यचक्रस्य रूपरेखा पूर्णतः सिद्धा सञ्जाता। प्रथमायाम् उपान्त्यस्पर्धायाम् आगामि बुधवासरे फ्रांस स्पेन दलयोर्मध्ये स्पर्धा भविता। क्रीडेयं भारतीय समयानुसारं रात्रौ सार्धद्वादशवादने समारप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी हनुमकొండ जिल्ला समग्र निवेदिक विंटारु। निवेदिक अंदिस्तारु श्री डी वीणावाणि।
2: పరకాల ఇందిరా మహిళా డైరీ పాల ఉత్పత్తులు త్వరలో వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీ నగరాల మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెర్ప్ డీఆర్డీఏ అధికారులతో కలిసి ఆయన పాడి పరిశ్రమ అభివృద్ది ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో భాగంగా బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ల ద్వారా పాల సేకరణ చేపట్టి త్వరలో ట్రైసిటీ పరిధిలో మార్కెటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా పాడి పరిశ్రమ బలోపేతం చేసి గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని వివరించారు. రాష్ట ప్రభుత్వం పరిశ్రమల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ వాజ్పాయ్ అన్నారు. కాజీపేట మండలం మడికొండ ఇండస్టియల్ పార్కులో కాకతీయ టెక్స్టైల్ ఐటీ సెజ్ గ్రెనేట్ పరిశ్రమను సందర్శించారు. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న యూనిట్లు లీజు విధానంలో కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కేటాయించాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ నగర భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికాబద్దమైన అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ వాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్నతో కలిసి ఆమె నిర్వహించిన సమీక్షలో కొత్త పార్కింగ్ స్థలాల ఏర్పాటు, పార్కుల అభివృద్ది, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం స్థలాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై కీలక సూచనలు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో వరద ముంపు నివారణ కోసం శాశ్వత ప్రణాళికలు సిద్దమయ్యాయని బల్దియా కమిషనర్ వెంకన్న తెలిపారు. వరద ముంపు నివారణ సమగ్ర ప్రాజెక్టు నివేదికపై జరిగిన సమాపేశంలో సూప్ సంస్థ నిపుణులు నాలాల విస్తరణపై దృష్టిరూప ప్రదర్శన ఇచ్చారు. హంటర్ రోడ్, పొందివాగు నాల, భద్రకాళి, ఒడ్డేపల్లి చెరువు పరివాహక నాలాల విస్తరణ పనులు పక్కా ప్రణాళికతో జరగాలని కమిషనర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ రహదారుల అభివృద్దికి 148.97 కోట్ల రూపాయల నిధులు రాష్ట ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మొత్తంతో హైబ్రిడ్ యాండిటీ మోడల్ హెచ్ఐఎం విధానంలో 74.49 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు విస్తరిస్తారు. హనుమకొండ జిల్లాలో గుంటూరుపల్లి, కేశవాపూర్, వంగర, ములకునూరు, భీమదేవరపల్లి, బావుపేట్, కమలాపూర్ సహా కరీంనగర్, సిద్దిపేట జిల్లాల పరిధిలో 8 ప్రధాన రహదారులు అభివృద్ది చేయనున్నారు. ఈ రహదారుల నిర్మాణం ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం లభించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. హనుమకొండ జిల్లాలో మహిళా సంఘాల స్త్రీనిధి రుణాల వసూలుపై ఏపీఎంలు, సీసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ చహత్ వాజ్పాయ్ ఆదేశించారు. రుణాల వసూలు తప్పనిసరిగా మన స్త్రీనిధి యాప్ ద్వారానే నిర్వహించాలన్నారు. నిధులు దుర్వినియోగం చేసిన వీవోఏలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా కఠిన చర్యలు తీసుకుని నిధులు రికవరీ చేయించాలని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే భూముల రీసర్వే ద్వారా దశాబ్దాల నాటి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని

0: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతగా ఎంపిక చేసిన గ్రామాల్లో రోవర్స్, డీజీపీఎస్ వంటి డిజిటల్ పరికరాల ద్వారా జియో కోఆర్డినేట్స్ తో ఇంచు భూమి కూడా తప్పు పోకుండా హద్దులు నిశ్చయిస్తున్నట్టు వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇతరులు భూములను క్లెయిమ్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పశు పోషక రైతులకు వ్యయభారం తగ్గించి తక్కువ ధరలకే నాణ్యమైన మందులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి మండలంలో ఒక జనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఐనవోలు మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎఫ్పీఓ ఆధ్వర్యంలో మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు డీఆర్డీఏ సమన్వయంతో వీటిని నెలకొల్పాలని సూచించారు. పీఎం స్వనిధి పథకం కింద మూడు విడతల్లో వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయడంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గర్వంగా ప్రకటించారు. హనుమకొండలో జరిగిన స్వనిధి మహోత్సవ్ 2026లో ఆమె మాట్లాడారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఇప్పటివరకు సుమారుగా 48,000 మంది వీధి వ్యాపారులు ఈ పథకంలో నమోదవగా తొలి విడతలో 30,000 మంది, రెండో విడతలో 20,000 మంది, మూడో విడతలో 11,000 మందికి పైగా రుణాలు పొందారని వివరించారు. దశల వారీగా 75,000 నుంచి 3,00,000 రూపాయల వరకు రుణాలు అందించి ఆర్థిక భరోసా కల్పించామని వివరించారు. అంబేడ్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించిన కలెక్టర్ ఉత్తమ సేవలందించిన బ్యాంకర్లను, వీధి వ్యాపారులను ఘనంగా సత్కరించారు. హనుమకొండ పట్టణంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్దరించి అన్ని విధాలుగా ప్రారంభానికి సిద్దం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గార్డెన్తో పాటు భద్రకాళి బండ్లో జరుగుతున్న పనులు ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పారిశుధ్యం, గార్డెనింగ్ పనుల్లో నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
1: హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53,00,000 మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53,00,000 మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్బంగా సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్ లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ సిఇఓఈ ఐసిఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొంటారు. ఈ సమాపేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్ భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ నెల 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లీనరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమాపేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ నెల 16-17 తేదీల్లో ఫిన్లాండ్ లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్చమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమాపేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమాపేశాలు ఈ నెల 17 తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమాపేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమాపేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమాపేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్ లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంతో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమాపేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలన రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకొస్తుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్దతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2 పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్ కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్ కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3 పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉప వ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26 తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబు దారితనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్ బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుసు.

చేస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి అంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో జులై 18వ తేదీ వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్ లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్ కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకు ముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ మూడో రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

అంబటాళ్ళ సంగల్తులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఇయ్యలటి అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, మధుమేహాన్ని తగ్గించే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో ఉద్యోగం నుండి ఉద్యోగంలోకి అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఎస్ శశిధర్ రెడ్డితో జి జ్యోతి పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 38వ భాగంలో గౌరణ గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం బహుళపక్షం చతుర్దశి ఆరుద్ర సోమవారం. వాతావరణ సూచన, పొద్దుగలటి పూట ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దినంలో ఎండ కొడుతూ ఆకాశంలో మబ్బులు ఏర్పడి వానబడే అవకాశం కూడా ఉన్నది. గాలిలో తేమ 68% ఉంటుంది. గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 34 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం వింటున్నారు. మీ మనసుకు హాయిని కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడిందాం.

0: నా పేరు డాక్టర్ దండు మోహన్ దాస్. ఆదిలాబాద్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. పత్తిలో ముఖ్యంగా మనకు మెగ్నీషియం లోప లక్షణాలు చాలా కనబడుతుంటాయి. అయితే ఇది ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారడం జరుగుతుంది. ఈ యొక్క ఆకుల యొక్క నీలను మాత్రం ఆకుపచ్చగానే ఉండడం జరుగుతుంది. అయితే ఈ లోప తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎర్రబారి ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ లోపం పొటాషియం ఎక్కువగా ఉన్న నీళ్లలోనే కనిపిస్తుంది. ఈ మెగ్నీషియం లోపం యొక్క నివారణకి మనకు లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పైరు వేసిన 45 రోజుల నుండి 75 రోజుల తర్వాత 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ మెగ్నీషియం లోపాన్ని సమర్థవంతంగా సవరించుకోవచ్చు. జింక్ లోప లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు మొక్కల్లో లేత మరియు మధ్య ఆకుల పైన ఇది కనిపించడం జరుగుతుంది. ఈ ఆకుల యొక్క ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపచ్చగా మారడం జరుగుతుంది. ఈ కొమ్మ చివరి ఆకులు చిన్నగా ఉండి ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గడం జరుగుతుంది. ఈ జింక్ లోపం ఉన్న నేలల్లో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ ను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. లేకుంటే ఈ జింక్ సల్ఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ ద్రావణాన్ని మొక్కల మీద లోప లక్షణాలను గమనించినప్పుడు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయడం ద్వారా ఈ లోపాన్ని మనం సవరించుకోవచ్చు. సూక్ష్మ ధాతువు అయినటువంటి బోరాన్ లక్షణాలు చూసుకున్నట్లయితే దీని యొక్క పూల స్వరూపం మారి ఆకర్షపత్రం చిన్నవై లోపలకు మురిసిపోవడం జరుగుతుంది. ఈ ఆకుల కాడలు ఒకే మాదిరిగా ఉండక కొంత దళసరిగా కొంత పలుచగా ఉండి అక్కడక్కడ నల్లటి వలయాలు ఏర్పడడంతో పాటు ఈ ఆకుల మీద రాగి రంగు మచ్చలు ఏర్పడడం మనం గమనించడం జరుగుతుంది. ఈ లోపం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పూత మొగ్గ దశలో ఎండిపోవడం చిన్న కాయలు రాలిపోవడం దీంతో పాటు ఈ గిరిసబారి ప్రధాన కాండంపై పగులు కూడా రావడం మనం గమనించవచ్చు. ఈ కాయలు సరిగ్గా అభివృద్ధి చెందక ఆకారం కోల్పోయి కాయ పెరిగే దశలో ఒక్కోసారి నిలువుగా పగులు ఏర్పడతాయి. ఈ బోరన్ లోపం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో గమనించడం జరిగింది. ఈ సున్నం ఎక్కువగా ఉన్న నెలల్లో వర్షాభావ మరియు అధిక వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో ఈ లోపం ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఈ లోపం యొక్క నివారణకి పైరు వేసిన 60 రోజులకు తర్వాత 90 రోజుల తర్వాత లీటర్ నీటికి 1 నుంచి 1.5 గ్రాము బోరాక్స్ దీన్ని మనం సోడియం టెట్రా బోరేట్ అని అంటాం. ఇది 2 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ బోరన్ లోపాలను మనం కంట్రోల్ చేసుకోవచ్చు.
1: పత్తి పంట

0: లో సూక్ష్మ ధాతు పోషకాల లోపాల నివారణ ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ చెప్పిన సలహా అది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంను భారతదేశంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఏటా నిర్వహిస్తారు. 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలు యువతలలో నులిపురుగుల వల్ల కలిగే రక్తహీనతను నివారించడానికి ఇంకా పోషకాహార స్థాయిని మెరుగుపరచుతందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలు ఇంకా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలందరికీ ఉచితంగా ఆ మాత్రలను పంపిణీ చేస్తారు. మరి ఈ నులిపురుగులను ఎట్లా నివారించాలి? పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, చేతులను తరచుగా సబ్బుతో శుభ్రం చేసుకోవడం, గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం, ఇంకా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకుండా ఉండడం ద్వారా ఈ నులిపురుగుల సమస్యలను నివారించవచ్చు. మీ పరిసర ప్రాంతాల్లో ఇంకా పాఠశాలల్లో ఈ మాత్రల పంపిణీ అందుబాటు గురించి వివరాలను తెలుసుకోవచ్చు. ఆరోగ్య కార్యకర్తలను, అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించవచ్చు. ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు యోగమనే అదృష్టం, మధుమేహాన్ని తగ్గించే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి. తిరుపతి రెడ్డి ప్రసంగం ఇప్పుడు ఇందాం.

ఇప్పుడు మనము డయాబెటీస్, ఇది ప్రపంచంలో చాలామందిలో వచ్చేటువంటి షుగర్, ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఒక మూడు ఆసనాలని చూద్దాం. ముందుగా మండూకాసనం. ఈ ఆసనం చేసేటువంటి పద్ధతి, ముందుగా మీ రెండు కాళ్ళని ముందుకు చాపి కూర్చోవాలి. ఒక్కొక్క కాలుని మడుస్తూ వజ్రాసన స్థితిలో కూర్చొని తల వెన్నుముక నిటారుగా ఉండేలా చూడాలి. పొట్టలో ఉండేటువంటి శ్వాసని బయటికి వదులుతూ నిదానంగా పీల్చుతూ వదులుతూ ఒక 3 నుండి 5 శ్వాసలు చేయాలి. తర్వాత మీ రెండు చేతుల్ని పిడికిలు బట్టి మీ నాభికి ఇరువైపులా ఛాతి క్రింది భాగంలో 2 పిడికిళ్ళు ఆనించి శ్వాసను పూర్తిగా బయటకు వదిలేసి శ్వాస వదులుతూ మెల్లిగా ముందుకు వంగి మీ తలని మోకాళ్ళ భాగంలో ముందు భాగంలో ఆనించి శ్వాసక్రియ నార్మల్ స్థితిలో ఉంచాలి. అప్పుడు శరీరం లోపల మన యొక్క 2 పిడికిళ్ళు ఏవైతున్నాయో అవి శరీరం లోపల నాభికి ఇరువైపుల ఉండేటువంటి ప్యాన్క్రియాస్, లివర్ పైన ఎక్కువ ఒత్తిడి జరిగి ఈ యొక్క షుగర్ వ్యాధిని అది పూర్తిగా నిర్మూలిస్తుంది. ఈ మండూకాసనం మనము ప్రతిరోజు 6 నుంచి 12 రౌండ్ల వరకు అవసరాన్ని బట్టి, అంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు 6 నుంచి 12 రౌండ్ల వరకు కనుక చేస్తే మంచి లాభకారిగా ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల మనకి డయాబెటీస్తో పాటు అజీర్ణ వ్యాధి, అజీర్ణం ఏమవుతుందో తిన్నటువంటి ఆహారం జీర్ణం కాకపోవడం అవుతుందో అది పూర్తిగా తగ్గిపోయి

జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కాబట్టి అంతేకాకుండా మలబద్ధకం కూడా పూర్తిగా తొలగిపోయి మరి పొట్ట కూడా సన్నబడుతుంది, పొట్ట బాగా తగ్గుతుంది. ఈ వెన్నెముక ముందుకు వంగి చేయడం వల్ల వెన్నెముకకు సంబంధించినటువంటి నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది, మెడ నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. ఈ మండూకాసనం చాలా సులభమైన ఆసనం. దీని ద్వారా మనము డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడంలో ఈ ఆసనం ఉపయోగపడుతుంది. మరి దీని తర్వాత వక్రాసనం, ఇది కూడా డయాబెటీస్ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మీ రెండు కాళ్ళను ముందుకు చాపి కుడికాలని మడిచి ఎడమ మోకాలు పక్కన నిలబెట్టాలి. అదేవిధంగా శ్వాస పీల్చుతూ మీ ఎడమ చేయిని పైకెత్తి కుడి మోకాల్ని చుట్టి లేదా కుడి మోకాలను పొట్టకి అధింపట్టి శ్వాసక్రియ చేస్తుండాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడివైపు వెనకకు తిరిగి చూడాలి. అదేవిధంగా కాలు నెమ్మదిగా తీసి ముందుకు చాపి మీ ఎడమ కాలుని మడిచి కుడి మోకాల దగ్గర నిలబెట్టాలి. శ్వాస పీల్చుతూ కుడి చేయిని పైకెత్తాలి. ఎడమ మోకాల్ని చుట్టి ఎడమ పాదాన్ని కానీ లేదా ఎడమ మోకాల్ని పట్టి కానీ పొట్టకు ప్రెస్ చేస్తూ శ్వాసక్రియ చేయాలి. ఈ విధంగా ఇరువైపులా 3 నుంచి 6 రౌండ్ల వరకు మనం వేసుకోగలగాలి. ముఖ్యంగా మనం వేసేటప్పుడు మన మనసంతా కూడా పొట్ట పైన పెట్టి చేసినట్లయితే ఎక్కువ లాభం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా వెన్నెముక, వీపు, మెడ కండరాల యొక్క నొప్పిని తగ్గిస్తూ పొట్ట యందలి అవయవాల్లో పొట్ట లోపల ఉండే అవయవాలు ఏవైతే వాటి అన్నిటి కూడా చక్కగా మసాజ్ జరిగేలా చేస్తుంది. ఇవి లోపల ఉండేటువంటి అంతర అవయవాలు ఏవైతే అవి శక్తిని పుంజుకుంటాయి. ముఖ్యంగా ఇది డయాబెటీస్ని దూరం చేయడం లోపల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పొట్ట ఆపరేషన్ అయినటువంటి వాళ్ళు దీన్ని చేయకుండా ఉంటే చాలా మంచిది. దీని తర్వాత అర్ధమత్స్యంద్రాసనం, ఇది కూడా డయాబెటీస్ని పూర్తిగా కంట్రోల్ చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చేసేటువంటి విధానం, 2 పాదాలని ముందుకు చాపి 2-3 దీర్ఘశ్వాసాలు చేయాలి. తర్వాత ఎడమ కాలుని మడిచి కుడి కాలి తొడకిందికి లేదా పిరుదు కింద అంటాం, బటక్స్ కింద ఉంచి మీ కుడి కాలుని దగ్గరికి మడుస్తూ ఎడమ మోకాలికి ఎడమ ప్రక్కన నిలబెట్టాలి. శ్వాస పీల్చుతూ మీ ఎడమ చేయిని పైకెత్తి కుడి మోకాల్ని పొట్టకు అదింపట్టి నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడివైపు తిరుగుతూ శ్వాసక్రియ చేయాలి. అదేవిధంగా 1-3 రౌండ్ల వరకు చేస్తూ తిరిగి పాదాన్ని ముందుకు చాపాలి. మళ్ళీ శ్వాస వదులుతూ కుడి కాలుని ఎడమ కాలు కిందికి మలచండి. ఎడమ కాలుని నిలబెట్టి కుడి మోకాల దగ్గర చక్కగా నిటారుగా నిలబెట్టి కుడి చేయితో ఎడమ మోకాల్ని పట్టి పొట్టకి అదుముతూ శ్వాసక్రియ చేయాలి. ఈ విధంగా శ్వాస వదులుతూ ఎడమ వైపు వెనక్కి తిరిగి చూడాలి. ఈ విధంగా 3 నుంచి 6 రౌండ్ల వరకు మనం ఈ ఆసనాన్ని వేయొచ్చు. కానీ ఒక విషయము అందరూ కూడా మర్చిపోకుండా ఉండాలి, ఈ ఆసనాలని కాస్త గురువుల వద్ద నేర్చుకున్న తర్వాతనే వేస్తూ ఉండాలి. అయితే ఈ ఆసనం వేయడం వల్ల మనకి చాలా లాభాలున్నాయి. దీన్ని ప్రతిరోజు మనం సాధన చేసినట్లయితే పొత్తి కడుపు యొక్క కండరాలకు బాగా ఒత్తిడి కలుగుతుంది. నిరంతర సాధన చేయడం వల్ల మూత్రకోశానికి సంబంధించినటువంటి మరి బీజోత్పత్తిని చేసేటువంటి పురుష గ్రంథులపైన వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి అవి వ్యాకోచం సంకోచం చెందకుండా అవి బ్యాలెన్స్గా ఉండేలా చేస్తుంది. మరి వెన్నెముక, వీపు కండరాలు బలంగా ఉంటాయి. మరి నాడీ యొక్క మండల శక్తి ఏతుందో అది బాగా పెరుగుతుంది. నడుము యందలి కొవ్వు బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ప్యాన్క్రియాస్ ఎక్కువగా పనిచేసి మనకు షుగర్ వ్యాధిని దూరం చేస్తూ ఉంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా ఇది దూరం చేస్తూ మనకు ఆకలిని పెంచుతుంది. ఇది చాలా మంచి ఆసనం. ఈ 3 ఆసనాలని తప్పకుండా మనం సాధన చేయాలి. ముఖ్యంగా మండూకాసనం, వక్రాసనం, ఈ యొక్క అర్ధమత్స్యేంద్రాసనం, ఈ 3 ఆసనాలు డయాబెటిక్ సంబంధించినటువంటి ఒక రామబాణంగా వీటిని మనం వాడుతూ ఉంటాం.

0: యోగమనే అదృష్టం. మధుమేహాన్ని తగ్గించే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం. అది
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాళ్ల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శి, ఉద్యోగం నుండి ఉద్యోగంలోకి అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఎస్ శశిధర్ రెడ్డితో జి జ్యోతి పెట్టిన ముచ్చట ఇప్పుడిందాం.
1: ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం ఒక ఉద్యోగం కాదు, అది ఉద్యోగ భద్రత మరియు సామాజిక హోదానిచ్చేటువంటి మార్గము. స్థిరమైన ప్రణాళికతో, సిలబస్ పై అవగాహన, క్రమశిక్షణతో కూడినటువంటి ప్రిపరేషన్తో ప్రభుత్వ ఉద్యోగాన్ని తప్పకుండా సంపాదించవచ్చు. 2026లో అంటే ఈ సంవత్సరం కావచ్చు, అంటే వచ్చే ముందు ముందు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు మనం తనతో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. శశిధర్ రెడ్డి గారు, ఉద్యోగాన్ని చేస్తూ కూడా గ్రూప్ 1 జాబ్ ని సాధించవచ్చు అని నిరూపించారు తను. తనతో మాట్లాడదాము. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: సార్, మీ గురించి ముందుగా చెప్పండి.
2: ఓకే, నా పేరు శశిధర్ రెడ్డి. మా అమ్మ నాన్న పేరు లక్ష్మీ రాజు రెడ్డి గారు. మా స్వగ్రామం వచ్చేసి పిప్పర్వాడ విలేజ్, ఇప్పుడు ప్రస్తుతం బోరజ్ మండల్లో ఉంది. కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడే స్కూల్ లెవెల్లో ఆదిలాబాద్ లో ఉండడము, ఇక్కడ స్థానిక శ్రీరామ్ రెడ్డి స్కూల్లో 10th వరకు చదువుకోవడం, ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి బోధన్లో శ్రీ విజయసాయి జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. సో దెన్ ఆఫ్టర్ ఇంటర్లో మంచి మార్క్స్ రావడం వల్ల నిజాం కాలేజీలో ఫ్రీ సీట్ రావడం వల్ల హైదరాబాద్కి వెళ్ళి నిజాం కాలేజీలో బీఎస్సీలో గ్రాడ్యుయేషన్ చేశాను. అప్పుడు గ్రాడ్యుయేషన్ టైంలోనే ఏదైనా గొప్పగా సాధించాలి, గొప్పగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చెప్పేసి అప్పుడే ప్రిపరేషన్ చేయడం చేశానండి. గ్రాడ్యుయేషన్ 2nd ఇయర్ 3rd ఇయర్ టైంలోనే.
1: అప్పుడు స్ఫూర్తి ఎవరు అంటే అలా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అని ఎలా అనుకున్నారు?
2: స్ఫూర్తి అంటే చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరిగాను కాబట్టి నాన్న ప్రైవేట్ ఫ్యాక్టరీలో చిన్న స్థాయిలో పనిచేయడము, చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండడం వచ్చేసి అంటే ఎప్పటికైనా నువ్వు మంచి ప్రభుత్వ అధికారిగా స్థిరపడాలి అని చెప్పడం అనేది చిన్నప్పటి నుంచి నా మైండ్ లో నాటుకుపోయింది. సో నాన్నను చూస్తూ పెరిగాను కాబట్టి నాన్న చెప్పిన మాటలు బలంగా నాటుకున్నాయి కాబట్టి ఎలాగైనా సరే ప్రభుత్వ అధికారి కావాలి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని గ్రాడ్యుయేషన్ టైంలో నిర్ణయించుకుని ఇక ఆ దిశగా అడుగులు వేశానండి. నా మొదటి ప్రభుత్వ ఉద్యోగం 2017లో ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ మ్యాన్ గా సాధించాను. నా మొదటి ప్రభుత్వ ఉద్యోగం అది.
1: ఇప్పుడు గ్రూప్ 1 అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా ఉద్యోగాన్ని సాధించారు, ఈ గ్రేడ్ 1 ఆఫీసర్ ని. అంటే మీరు ఇంకా ఏదైనా ఉద్యోగం చేస్తుంది సాధించారని చెప్పారు కదా, నా ఉద్యోగం గురించి మీరు చెప్పండి.
2: ఓకే, నా మొదటి ప్రభుత్వ ఉద్యోగం 2017లో ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ మ్యాన్ గా సాధించాను. నా మొదటి ప్రభుత్వ ఉద్యోగం అది. సో ఆ తర్వాత ఏంటిదంటే అప్పుడున్న అవకాశాలకు అప్పుడు ఈ గ్రూప్ 1 లాంటి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల సో అది జాబ్ చేస్తూనే ఇలా ఇటు ఒక ఫ్యామిలీ నెట్కు రావాలి కాబట్టి సో ఆ జాబ్ లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వరుసగా మనకు ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చింది, తర్వాత రీసెంట్లీ గ్రూప్ 4 వచ్చింది. కానీ ఎక్కడో చిన్న వెలితి ఏంటిదంటే మనం ఎప్పటికైనా ప్రభుత్వ అధికారం అవ్వాలని చెప్పేసి అది ఉండేది. అవును మేడం. సో నాన్న గురించి అంటే నాన్న చెప్పిన మాటలు బలంగా నాటుకున్నాయి కాబట్టి ఎప్పటికైనా మనకంటూ ఒక అవకాశం వస్తుందని వెయిట్ చేయడం జరిగింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది 2023లో. సో వేరియస్ రీజన్స్ వల్ల రద్దు అవ్వడము, ప్రిలిమ్స్ 3 సార్లు పెట్టడము. సో అయినా సరే ఓపికతోని 3 టైమ్స్ ప్రిలిమ్స్ రాసి చివరికి మనం మెయిన్స్ రీసెంట్లీ 24 అక్టోబర్ నిర్వహించిన తర్వాత ఓపికతో నుండి రిజల్ట్ వచ్చినాయి. ఇప్పుడు మనకు ATO అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్ జాబ్ రావడం జరిగింది.
1: నిరాశ నిస్పృహలుగా అస్సలు గురి కాలేదన్నమాట, చదవడానికి లక్ష్యం పెట్టుకున్నారు.
2: అంతే మేడం. అంటే
1: 3 సార్లు మనకి.
2: అవును మేడం, చాలా అంటే లైక్ నిరాశ నిస్పృహ అనేవి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకు మన లోపల నమ్మకం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు సాధించుకోవడానికి అని అనిపించింది. సో 3 సార్లు పెట్టినా సరే రాసినాము, 3 సార్లు క్వాలిఫై అయినాము, మెయిన్స్ రాసినాము. మళ్ళీ మెయిన్స్ కూడా నేను తెలుగు మీడియం లో రాశాను. సో చాలా మంది చెప్పేది ఏంటంటే మేడం, గ్రూప్ 1 లాంటి స్థాయి ఎగ్జామ్స్ లలో తెలుగు మీడియం వాళ్ళకి ఉద్యోగాలు రావు అని ఒక అపోహ ఉండేది. సో నాకు కూడా అది ఎగ్జామ్ రాసే ముందు చాలా మంది చెప్పారు, తెలుగులో రాస్తున్నావు రిస్క్ తీసుకోవద్దు, అంటే మళ్ళీ సర్వీస్ రాకపోవచ్చు. అయినా సరే నన్ను నేను నిరూపించుకోవాలని చెప్పేసి మనలాంటి ఆదిలాబాద్ గ్రామీణ విద్యార్థుల కోసం ఒక ఆదర్శంగా ఉండాలని. సో మనము తెలుగులో రాసి మనకు ఒక పోస్ట్ వస్తే మనని చూసి నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ చాలా మంది ముందుకు వస్తారు. రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు ఉంటారు. ఆదిలాబాద్ అంటే మనకు రూరల్ ఏరియా ఆల్మోస్ట్. సో మోస్ట్లీ తెలుగు మీడియం వాళ్ళే ఉంటారు గ్రాడ్యుయేషన్.

0: వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకు ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలుగులోనే రాసి సాధించడం జరిగింది.
1: సో వింటున్నారా విద్యార్థులు, ఇంగ్లీష్ మీడియం మేము కాదు, మేము ఇంగ్లీష్ మీడియం చదవలేదని ఎప్పుడు కూడా బాధపడకండి. తెలుగు మీడియంలో కూడా మనం గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్ట్ సాధించవచ్చు అని మనకు శశిధర్ రెడ్డి గారు చాలా మంచి చెప్తున్నారు. అయితే గ్రూప్ వన్ లక్ష్యంగా నానా చెప్పినట్టుగా పెద్ద అధికార హోదాను సాధించాలనే ఉద్దేశంతో మీరు చదువుతున్నారు. అయితే మీకు ఎవరు స్ఫూర్తిగా నిలిచిండ్రు, అంటే మిమ్మల్ని ముందుకు నడపడంలో కానీ, అంటే మీ టీచర్లు కావచ్చు, సహా ఉద్యోగులు కావచ్చు, అలా ఎవరైనా ఉన్నారా?
0: ఒకటే మేడం, నాన్న చెప్పిన మాటలే నడిపించినాయి నన్ను, నాన్న మాటలే. సో ఏం చేసినా సరే అమ్మా నాన్న కోసమే చేయాలి అనే ఒక తపన ఉండేది. సో మనల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఏది ఉన్నా లేకపోయినా మనల్ని చదివించి ఉన్నత స్థాయిలో చూడాలని వాళ్ళ తపన ఉండేది. సో అవే మాటల్లో గుర్తొచ్చేటివి మనము నైట్ ఎంత లేట్ అయినా సరే నిద్ర వచ్చినా సరే ఆ మాటలు బ్రెయిన్ లో తడుతున్నప్పుడు సరే ఎలాగైనా సాధించాలి, అమ్మా నాన్న మాటలు అంటే వాళ్ళ కలలు నెరవేర్చాలి, అవకాశం వచ్చింది, గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది, నిరూపించుకోవాలి అని నాన్న చెప్పిన మాటలే నాకు ఎప్పుడు తడతా ఉండేటి మేడం. ఇప్పుడు ఎలా అంటే మనం ఏం చేసినా మన పేరెంట్స్ కోసమే చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళ సాధిస్తాం, వాళ్ళకు కూడా గర్వకారణంగా ఉంటుంది, మనకు కూడా మన జీవితంలో మన అమ్మ నాన్నకి ఇది ఇచ్చినాము, వాళ్ళు మనల్ని కష్టపడి పెంచినందుకు ఇది ఇచ్చామనేది మనకు కూడా ఒకటి ఉంటుంది మేడం.
1: అయితే ఫైర్ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చింది కదా, పెళ్ళయింది అప్పటికి జాబ్ వచ్చిన తర్వాత?
0: జాబ్ వచ్చిన తర్వాత 2019 లో మ్యారేజ్ అయింది మేడం. నా వైఫ్ పేరు పల్లవి మేడం. సో తను కూడా గ్రాడ్యుయేషన్ చేసింది, బట్ షీఈస్ హౌస్ వైఫ్. సో ఇప్పుడు ప్రస్తుతం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఫస్ట్ క్లాస్ పాప ఉన్నారు, 1 ఇయర్ బాబు ఉన్నారు.
1: ఓకే, వెరీ గుడ్. అయితే ఫైర్ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలన్న లక్ష్యంతో ప్రిపరేషన్ కొనసాగిస్తూనే వచ్చారు.
0: అవును,
1: అంటే ఈ గ్రూప్ వన్ ఆఫీసర్ రాకముందు అంటే చాలానే ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డాయి ఈ మధ్య కాలంలో, గత 2 సంవత్సరాల నుంచి కదా. వచ్చిన తర్వాత ఇంకేమైనా జాబ్లు వచ్చాయా? సో వాటి గురించి చెప్పండి.
0: అంటే నాకు అదే మేడం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో వచ్చింది, గ్రూప్ 4 లో వచ్చింది, ఇంకా చాలా జాబ్లు మిస్ అయ్యాయి. జూనియర్ లెక్చరర్ 1:2 వరకు వచ్చింది, కొద్ది తక్కువ మార్కులతో మిస్ అయింది. సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ క్లియర్ చేశాను, బట్ ఇంగ్లీష్ డిస్క్వాలిఫై అవ్వడం వల్ల మిస్ అయింది. అలా చాలానే మిస్ అయింది. సో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఓపెన్ కోటాలో మిస్ అయ్యాయి. సో మోస్ట్లీ అయితే 3 ఉద్యోగాలు వచ్చాయి, ఇంకా చాలా దగ్గర వచ్చి మిస్ అయ్యాయి మేడం. జూనియర్ లెక్చరర్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు. సో ఎక్కడ కూడా నిరాశ చెందకుండా మనకు కూడా ఒక మంచి ఉద్యోగం వస్తుంది. సో ఇవన్నీ నాకు రావట్లేదంటే మనకంటూ ఏదో పెద్ద ఉద్యోగం ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా దగ్గర వచ్చి మిస్ అయినా సరే బాధపడకుండా ఇంకేదో మన కోసం ఎదురు చూస్తుంది, ఇంకేదో పెద్ద ఉద్యోగం మన కోసం ఉంది కాబట్టి ఇవి రావట్లేదేమో అనుకుని ముందుకు వెళ్తూనే ఉన్నా తప్ప ఎక్కడ కూడా బాధపడలేదు, ఎక్కడ ఏ రోజు కూడా ఒక్క నిమిషం కూడా బాధపడలేదు.
1: అది అంటారు కదా పెద్దవాళ్ళు, ఏది జరిగినా మన మంచికి అని అంటారు కదా.
0: సో
1: బాధపడ్డదంతా కూడా ఈ గ్రూప్ వన్ ఆఫీసర్ వచ్చేసరికి ఆ సంతోషం మొత్తం ఆ బాధని కవర్ చేసేది.
0: అంతే కదా మేడం, గ్రూప్ వన్ అంటే నథింగ్ బట్ స్టేట్ లో ఉన్నత ఉద్యోగం, స్టేట్ సివిల్ సర్వీసెస్.
1: అదే అదే. అయితే కుటుంబ బాధ్యతలతో మరి చదువు ఎలా సాగింది, అంటే మీ గ్రూప్ వన్ అధికారిగా లక్ష్యాన్ని సాధించడానికి మీ చదువు ఎలా సాగింది, ప్రిపరేషన్ ఎలా చేశారు?
0: అవును, కరెక్ట్ మేడం, మంచి క్వశ్చన్. ఇప్పుడు చాలా మందికి మేడం ఆఫ్టర్ మ్యారేజ్ ప్రిపరేషన్ అనేది చాలా పెద్ద సమస్యలాగా మారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ధైర్యం చేయలేరు, పెళ్లి తర్వాత ఉన్న ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఇంకో ఉద్యోగం ప్రిపేర్ అవుదామంటే ఇంట్లో కూడా ఫస్ట్లీ వద్దు అనేలాగా చేస్తారు. కానీ నా ఫ్యామిలీ, నా మిసెస్ కావచ్చు, ఇంట్లో అమ్మ నాన్న కావచ్చు చాలా సపోర్ట్ ఇచ్చారు. సో చేస్తున్న జాబ్ ని లాంగ్ లీవ్ పెట్టుకుని శాలరీ రాకున్నా సరే అడ్జస్ట్ అవుతూ, సో ఇంటికి దూరంగా ఉండి చదువుకున్నా సరే అడ్జస్ట్ అవుతూ, అటు పిల్లల్ని వాళ్ళు చూసుకొని నన్ను ఇబ్బంది పెట్టకుండా నా పైన నమ్మకం ఉంచి ఆల్మోస్ట్ ఇది గ్రూప్ వన్ అనేది చాలా పెద్ద ప్రయాణం మేడం. ఎందుకంటే ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే మినిమం ఒక 2 ఇయర్స్ అయితే టైం స్పెండ్ చేయాలి,
1: ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయదు
0: చేయొద్దు మేడం. ఎందుకంటే మళ్ళీ మనకు తెలంగాణలో మొట్టమొదటి నోటిఫికేషన్, మనకు ఎలాంటి అనుభవం లేదు. ఒకసారి ఆల్రెడీ రాసి ఉన్నామంటే ఒక అనుభవం ఉంటది, మనం రాయబోది ఫస్ట్ టైం రాస్తున్నాము, ఎలాంటి అనుభవం లేదు కాబట్టి. సో దానికి తగ్గట్టు ప్రిపరేషన్ చేయాలంటే ఇంట్లో సపోర్ట్ ఉండాలి. నేను హైదరాబాద్ లో ఉండి ప్రిపేర్ అవ్వలేదు, ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను మేడం.
1: సో జాబ్ చేస్తూ చదివారా?
0: లేదండి, అంటే ప్రిలిమ్స్ అప్పుడు జాబ్ లో ఉన్నాను, మెయిన్స్ టైంలో ఒక 6 to 8 మంత్స్ 1 ఇయర్ వరకు ఆల్మోస్ట్ లీవ్ పెట్టుకున్నాను, లాంగ్ లీవ్ పెట్టుకుని సో ఆఫీసర్స్ దగ్గర రిక్వెస్ట్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ప్రీవియస్ డిపార్ట్మెంట్ లో, సో వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు.

0: సో ఇలా సపోర్ట్ అందరి సపోర్ట్తోనే ఇటు ప్రీవియస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ సపోర్ట్ ఉండి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు అంత పెద్ద ఎగ్జామ్ ని క్రాక్ చేసి
1: సాధించగలిగినారు.
0: అవును మేడం.
1: అయితే మీలాగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని చదివే వాళ్ళకి, అది గ్రూప్ వన్ కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా సరే, అలా చదివే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి అనే దాని గురించి చెప్పండి.
0: ఓకే, సో ఇక్కడ మీరు నన్ను గమనిస్తే నేను ఒక కానిస్టేబుల్ క్యాడర్ నుంచి గ్రూప్ వన్ క్యాడర్ రావడానికి నా ప్రయాణం అనేది, ఇక్కడ చూస్తే నేను అన్ని జాబ్స్ కి అప్లై చేశాను. ప్రతి ఒక్క జాబ్ లో, ఇప్పుడు చిన్న జాబ్ పెద్ద జాబ్ అంటూ ఉండదు, ప్రభుత్వ ఉద్యోగం అంటే కానిస్టేబుల్ అయినా కలెక్టర్ అయినా ప్రభుత్వ ఉద్యోగే. సో ఫస్ట్లీ ఏ ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు ఏదో ఒక జాబ్ ట్రై చేయండి. ఫ్యామిలీకి ఇంట్లో అమ్మ నాన్నకు బర్డెన్ కాకుండా ఉండాలంటే వచ్చిన నోటిఫికేషన్ అప్లై చేయండి. గ్రూప్ 4 గానీ కానిస్టేబుల్ గానీ జీపీఓ గానీ ఏదైనా సరే మీరు కష్టపడండి, ముందున్న అవకాశాన్ని దాన్ని పట్టుకోండి, కష్టపడండి, చదవండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఆ తర్వాత మీ అసలైన లక్ష్యం ఏంటి, ఆ దిశగా పయనించండి. ఇప్పుడు కొందరు ఏంటిదంటే చాలా టాలెంట్ ఉన్నా సరే ఒక జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి ఆగిపోతారు. సో ఏంటంటే ఒక లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఏమైనా సరే అనుకున్న లక్ష్యాన్ని చేరిపోవాలి. మీకు మ్యారేజ్ అయిందా, పిల్లలు ఉన్నారా, లేకుంటే మీకు ఉన్న జాబ్ లో సాటిస్ఫై అయిందా అని కాకుండా మీరు ఫస్ట్ ఏమనుకున్నారు. కొందరు డ్రీమ్ ఉంటుంది మేడం ఐఏఎస్ అవ్వాలని, ఎస్ఐ అవ్వాలని, డిఎస్పి అవ్వాలని. సో అది ఎన్ని మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా సరే అనుకున్న లక్ష్యం సాధించుకోవాలి.
1: దేనికి నిరాశ పడద్దు, ఎవరేమన్నా కూడా వెనక
0: ఎవరేమన్నా పట్టించుకోవద్దు మేడం. ఎవరేమన్నా సరే బయట ఇంకోరు నిన్ను కామెంట్ చేస్తున్నారంటే నువ్వు సాధించిన తర్వాత వాళ్ళే తలపైన ఎత్తుకుంటారు. జనరల్ గా సమాజం అలా ఉంది. సో నీ పైన నువ్వు నమ్మకం ఉంచుకోవాలి. నేనేంటి, నా కేపబుల్ ఏంటిది, నేనేం సాధించగలుగుతాను అనేది ఫస్ట్ అద్దంలో నిన్ను చూసుకుంటే ఎప్పుడు నిన్ను నువ్వు గొప్పగా అనిపించాలి. జనరల్ గా మనం అద్దం నిల్చొని చూసుకుంటే నిన్ను నువ్వు ఒక ఆఫీసర్ లాగా ఊహించుకోవాలి. సో అప్పుడే నువ్వు అలా బిహేవ్ చేస్తావు. నిన్ను నువ్వు ఎక్కువ గొప్ప స్థాయిలో ఊహించుకుంటేనే గొప్ప స్థాయి జీవితం వస్తుంది. అంతేగాని నాకు ఏమి లేదు, నేను నాకు ఏమి రాదు అనుకుంటే ఎప్పటికీ ఏమి రాదు.
1: అయితే ఈ గ్రూప్ వన్ అంటే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా సాధించడానికి వెనకకు తిరిగి చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఏమనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంది?
0: ఆఫీసర్ క్యాడర్ ఏదైనా బాగానే ఉంటుంది మేడం, ఎందుకంటే చిన్న స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధలు తెలుసు. ఇప్పుడు చిన్న స్థాయిలో ఉన్న సిబ్బందికి ఉండే ఇబ్బందులు ఉంటేనే ఉంటాయి. సో వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి, కష్టపడాలి, చదువుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు వచ్చే యూత్ కి అందరికి అవకాశాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఏజ్ లలో ఉద్యోగాలు వస్తున్నాయి. సంతృప్తి పడకుండా మీరు కూడా ఒక ట్రై టు బికమ్ ఎన్ ఆఫీసర్, గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని, సివిల్స్ గాని రాయాలి. ఖచ్చితంగా ఆఫీసర్ హోదాలో ఉన్నప్పుడు మీరు చాలా మందికి హెల్ప్ చేయగలుగుతారు. అంటే మీ చేతిలో ఒక రకమైన పవర్ ఉంటుంది అన్నట్టు. మీ రీజియన్ లో కావచ్చు, మీ మండలంలో కావచ్చు, మీ డిస్ట్రిక్ట్ లో కావచ్చు, మీరు చేయాలనుకుంటే ఏదైనా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆర్డీఓ అయ్యారు అనుకోండి, ఇప్పుడు నేను గ్రూప్ 1 రాయడానికి కారణము మనం డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు గ్రూప్ 1 రాసి. దానివల్ల ఫ్యూచర్ లో మనం ఐఏఎస్ కన్ఫర్ట్ అవ్వచ్చు. సో మనము ఫ్యూచర్ లో కలెక్టర్ అవడానికి స్కోప్ ఉంటుంది. మనం అనుకున్న లక్ష్యం చేరుతాము, చాలా మందికి మన వల్ల హెల్ప్ అవుతుంది. సో మన లాంటి చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇంకేదైనా ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, ట్రైబల్స్ కి, వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. సో అంటే నువ్వు ఒక ఆఫీసర్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నా నీకు గవర్నమెంట్ లెవెల్లో నీకు ఆ పవర్ ఉంటుంది కాబట్టి నువ్వు చేయగలుగుతావు. ఆ స్థాయికి చేరాలంటే నువ్వు ఫస్ట్ చేస్తున్న స్థాయి నుంచి గొప్పగా ఆలోచించాలి, గొప్పగా అడుగులేయాలి, కష్టపడాలి, ముందుకెళ్ళాలి. సో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు ఆఫీసర్ అవ్వచ్చు. ఆఫీసర్ అవ్వడానికి ఎలాంటి ఏమంటారు ఒక సీలింగ్ అంటూ ఏం లేదు, వీళ్ళకే వస్తాయి అని చెప్పేసి. ఎవరికైనా వస్తుంది,
1: కష్టపడితే మాత్రం
0: ఎవరికైనా
1: అందరికి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది,
0: ఖచ్చితంగా వస్తుంది.
1: అంటే ఒక పొజిషన్ కి చేరిన తర్వాత అక్కడే ఆగిపోకుండా ఇంకా ఉన్నతంగా ఆలోచిస్తే మనం ముందుకెళ్ళొచ్చు, మంచి పొజిషన్ లో మంచి అధికార హోదాలో ఉండొచ్చు.
0: అదే మేడం.
1: ఆల్ ద బెస్ట్ మీకు శశిధర్ రెడ్డి గారు, మంచి హోదాను సంపాదించుకున్నారు. మీరు అన్నట్టుగా కలెక్టర్ హోదాకి భవిష్యత్తులో మళ్ళీ వెళ్ళి మంచి ప్రజాపాలన, ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
2: చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, ఉద్యోగం నుండి ఉద్యోగంలోకి అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఎస్ శశిధర్ రెడ్డితో జి జ్యోతి పెట్టిన ముచ్చట అది.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలో ఉన్న ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు

0: భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 38వ భాగంలో గౌరణ గురించి చెప్తారు.
3: చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి తెలుగు వాడి జాతి లక్షణాలు కనిపెట్టడానికి మన సాహిత్యం, ముఖ్యంగా సంప్రదాయ సాహిత్యం మంచి ఆకరం. మన కవులు ఏదైనా ఎన్నైనా రాసి ఉండొచ్చు, కాక వాటిలోంచి మన పాఠకులు వేటిని మెచ్చుకుని దాచుకున్నారో అవే తర్వాత తరాలు వాళ్ళకి దక్కే. వాటిని పరిశీలిస్తే మన వాళ్ళ అభిరుచిని పట్టేయచ్చు. నేను చూసినంతలో తెలుగు పాఠకులకి బాగా నచ్చే శిల్ప సంవిధానం నాటకీయత. శిల్పంలో పారంగతుడినని చెప్పుకొని కవిత్వం రాయడం మొదలుపెట్టిన తిక్కన విరాట పర్వంలో ఈ నాటకీయత శిల్ప సంవిధానంపై సాధించిన ప్రభుత్వను అడుగడుగునా ప్రదర్శించారు. విరటుడి కొలువులో మారువేషాలతో ఉన్న పాండవులు అందరితోనూ మహానటన ప్రదర్శింపజేశారు తిక్కన గారు. బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు సరే సరే, శైరేంద్రుడి వేషంలో ఉన్న ద్రౌపదిని వదిలిపెట్టలేదు. ఇదే ప్రభుత్వని అటు తర్వాత 14 పర్వాల పొడవున ప్రదర్శిస్తూనే పోయారు. అక్కడితో ఆపలేదు. ఆయన ప్రభావం ప్రసరించిన ప్రతి కవి మీద ఈ నాటకీయత శిల్ప ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. బహుశా ఈ శిల్పం తెలుగు పాఠకుల ఆదరణకి అంతగా పాత్రమైన కారణంగా నేనేమో, తరతరాల కవులు ఇదే సంవిధానాన్ని మరింత నేర్పుగా ప్రదర్శిస్తూ పోయారు. గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం బొమ్మలాట రామాయణం కాగలిగిందంటే అందులోని నాటకీయత వలనే. ఇక నాచన సోమన కేతనంలోనే కాదు, శ్రీనాథుడిలో కూడా ఈ నాటకీయత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన చాటుధారలో ఈ శిల్ప సంవిధానం ప్రముఖంగాను ప్రచురంగాను కనిపిస్తుంది. ఇదే నాటకీయత పునాది మీదనే ఒంటి స్తంభం మేడలాంటి అక్షర సౌధం నిర్మించిన చతుర శిల్పి గౌరణ 14-15 శతాబ్దాలకు, అంటే తిక్కన గారి తర్వాత 300-400 సంవత్సరాల కాలానికి చెందిన చతురుడు గౌరణ. ఆయన ఈ శిల్ప సంవిధానం ఒక కావ్యంలోనే కాదు, వరుసగా 2 కావ్యాల్లో అద్భుతంగా ప్రదర్శించాడు. గౌరణ రాసిన ద్విపద కావ్యాలు హరిశ్చంద్ర చరిత్ర, నవనాథ చరిత్ర, 100 ఏళ్ల తరబడి ఇవి పాఠకుల హృదయాలను కొల్లగొడుతూనే పోయాయి. ప్రదర్శన కళల్లో కొత్త కొత్త ప్రయోగాలు ఎన్ని జరిగినా హరిశ్చంద్ర కథ కానీ మాయామశ్చంద్ర కథ కానీ పాతబడలేదు. సెల్యులాయిడ్ మాధ్యమంలో కూడా ఈ 2 కథలు పదే పదే జెండా ఎగరేస్తూనే పోయాయి. ఈ 2 కథల్లోనూ కొట్టొచ్చినట్టు కనిపించేది నాటకీయత అనే శిల్ప సంవిధానమే. ముందుగా హరిశ్చంద్ర చరిత్ర చూద్దాం. ఋగ్వేదంలో కూడా ఓ హరిశ్చంద్రుడు ఉన్నాడు, కానీ అతగాడు సత్య హరిశ్చంద్రుడు కాడు. వరుణుడి కరుణతో అనారోగ్యం నుంచి విముక్తి పొంది ఓ బిడ్డను కంటాడు. అతగాడిని దేవుడికి బలిస్తానని మొక్కుకుని దాన్ని ఎగ్గొడతాడు. దాంతో వరుణుడు అతని జలోదరం అతనికి వడ్డీతో సహా ముట చెబుతాడు. దేవుణ్ణి మెప్పించడం మన హరిశ్చంద్రుడికి వెన్నుతో పుట్టిన విద్య. దాంతో తన కొడుక్కి తీసిపోని వాడిని బలిస్తానని చెప్పి ఋష్యాశ్రమాలు వెతుక్కుంటూ బయలుదేరతాడు. అజీగర్తుడనే మహానుభావుడు కొడుకు సునసేపుడు అనేవాడిని కొనుక్కొచ్చి యాగశాలకి తీసుకొస్తాడు. విశ్వామిత్రుడు 100 కొడుకుల్ని తీసుకుని ఆ యాగానికి వస్తాడు. హరిశ్చంద్రుణ్ణి అతడి రాజగురువు వశిష్ఠుణ్ణే కాదు, సాక్షాత్తు ఆ వరుణుణ్ణే బెదరగొట్టి సునసేపుణ్ణి రక్షిస్తాడు. అనగా వేద కథలో హరిశ్చంద్రుడు విలను, విశ్వామిత్రుడు హీరో. కానీ కావ్యాల్లో ఇదంతా తారుమారైంది. విశ్వామిత్రుడు నక్షత్రకుడు, కాలకౌశికుడు వగైరాలు దుర్మార్గులు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తాను కాటకాపరగా మారి తాళిగట్టిన అర్ధాంగిని దాసిగా నడిబజారులో అమ్మేసిన హరిశ్చంద్రుడు త్యాగశీలి. కథలదేముంది, కాలానుగుణంగా వాటికి కాళ్ళు చేతులే కాదు, కొమ్ములు కూడా మొలుస్తాయి. జనరంజకంగా వాటిని చెప్పగలగడమే కవిగారి ముందుండే సవాల్. నాటకీయ శిల్ప సంవిధానం అనే పరుసువేది సహాయంతో గౌరణ హరిశ్చంద్రుడి సినిమా కష్టాలన్నింటినీ సునాయాసంగా పరిష్కరించాడు. పాఠక హృదయాలని అనాయాసంగా గెలుచుకున్నాడు. పాడుకోవడానికి వీలయ్యే ద్విపద ఛందస్సు గౌరణ పని మరింత సులువుగా పూర్తవడానికి సహకరించారు.

ఇక నవనాథ చరిత్ర విషయానికి వస్తే, శ్రీనాథుడి చేత శివరాత్రి మహాత్మ్యం రాయించిన శాంత భిక్షారాయుడే గౌరుని చేత నవనాథ చరిత్ర రాయించాడట. శైవంలో సిద్ధులకు చాలా ప్రాముఖ్యం ఉంది. వాళ్ళనే నాథులని అంటారు. ఆదినాథుడు స్వయాన శివుడే. రెండోవాడు మాయామశ్చేంద్ర అనబడే మత్స్యేంద్రనాథుడు. ఇతనికే మీననాథుడని ఇంకో పేరు. ఇతని ప్రధాన శిష్యుడు గోరక్షకుడు అనే గోరఖనాథుడు. మరో శిష్యుడు సారంగధరుడు అనే చౌరంగి. ఈ నాథ సంప్రదాయంలో మరో ఐదుగురు నాథులు కూడా ఉన్నారు. మొత్తం కలిపితే నవనాథ చరిత్రం అవుతుంది. ఈ చరిత్రలో అద్భుతమైన కథలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ జానపదాల కోవకి చెందినవే. జనమే సృష్టించుకున్న మహత్తర కళాఖండాలని అదే జనానికి అందించే సత్సంకల్పంతో పుట్టుకొచ్చిన ద్విపద కావ్యం నవనాథ చరిత్ర. ఈ నవనాథ చరిత్రలో తొలిసారి అక్షరబద్ధమై తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానం కల్పించుకున్న కథ సారంగధర చరిత్ర. రాజమండ్రిలో సారంగధర మెట్ట అనే చారిత్రక ప్రదేశం కూడా పుట్టుకొచ్చేసింది. అయితే నవనాథ చరిత్రలోని సారంగధరుడు రాజమండ్రి వాస్తవ్యుడు కాదు. మాళవదేశ రాజధాని మాంధాతపురాన్ని ఏలే మహేంద్రుడి భార్య రత్నాంగి. వాళ్ళిద్దరి ముద్దుల కొడుకే ఈ సారంగధరుడు. మహేంద్రుడు చిత్రాంగి అనే ఆమెను చేరదీసి ఉంటాడు. పెంపుడు పావురం కోసం రాకుమారుడు చిత్రాంగి ఇంటికి వెళ్ళడం, ఆమె సారంగధరుడిని మోహించడం, అతను తిరస్కరించడం, ఆమె రాజుతో అబద్ధం చెప్పి సారంగధరుడి కాలు చేతులు నరికించడం గౌరణ కావ్యంలో సవివరంగా కథితం. మత్స్యేంద్రనాథుడే సారంగధరుణ్ణి కాపాడి అతనికి చౌరంగి అని పేరు పెట్టి నవనాథుల్లో ఒకటిగా మారుస్తాడు. దాని మాట ఎలా ఉన్నా ఈ కావ్యం పుణ్యం అని తెలుగు కవులకి, ముఖ్యంగా విషాద నాటకకర్తలకి పంట పండింది. ఈ కథ ఇతివృత్తంగా డజన్ల కొద్ది రచనలు పుట్టుకొచ్చాయి. గౌరణ కేవలం కవిప్రాయుడు కాదు, అతను లాక్షణికుడు కూడా. లక్షణ దీపిక అనే ప్రామాణిక లక్షణ గ్రంథం రాశాడట. దానిమీదట అతనికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదు కూడా దక్కిందట. అంతేకాదు, ఈ లక్షణ గ్రంథంలోనూ ఇతరతర దుర్లక్షణాలను ఏకిపారేసినందువల్ల గౌరునికి ప్రతివాది మెదగజ పంచానన అనే బిరుదం కూడా సొంతమైంది. వాటన్నిటి విషయం ఎలా ఉన్నప్పటికీ గౌరణ తన ద్విపద కావ్యాలు రెండింటి కారణంగాను సామాన్య పాఠక జనాదరణకే కాక సురవరం ప్రతాపరెడ్డి గారి లాంటి అసామాన్య పరిశోధక పండితుల మెప్పుకు కూడా పాత్రుడయ్యాడు. అందువల్లనే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కూడా మనం అతన్ని తలుచుకుంటున్నాం.

0: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 38వ భాగంలో గౌరణ గురించి చెప్పినారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
0: ఇవి ఇయ్యాలటి అంబటాల సంగతులు. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, రాజయోగంలో ధారణ అంటే యోగ శిక్షకులు ఉల్లంగముత్యం ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ

ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో సమాచార్ ప్రభాత్. 8:15 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం. ఉత్తమ తెలుగు కథా సంపుటి నుండి ఎంచుకున్న కథలను వినిపించే కార్యక్రమం. ఇయాల్టి కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి నేను మామ దున్నపోతు కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
1: దున్నపోతు కథ ఏందా? ఇది పెద్ద కథ. అదేందంటే మా గడ్డకింది చేను దున్నపోతులా నాగలి, అప్పుడు యాసంగి దున్నుకాలు. అప్పటికే దున్నుడు బాగా లేటయింది, వరినారంతా ముదిరిపోయింది. మా కొండన మామ దున్తోండు. ఈ మధ్య మా తాత ఏం చేసిండంటే ఎడ్లను అమ్మి దున్నపోతులను తెచ్చాడు. మామ అట్టిగా దున్తాడా? దున్నుకుంటా గుయిగుయ్య అని ఏదో పాట పాడుతోండు. మా లస్మవ సర్దిగట్టి నాతో పంపింది ఇది మామకిచ్చి రాపు అని. నేను సొలుక్కుంటా సొలుక్కుంటా నాగల దగ్గరికి పోయినా. సద్దిని ఒడ్డు మీద పెట్టినా, కాకులో కుక్కలో చుట్టుకుంటాయని సద్ది మీద ఆడ తట్టుంటే తట్టబోలేసిన. మామ సంగతి నాకు బాగా తెలుసు కదా. ఒక పని చేస్తుంటే ఇంకో పని చూడనే చూడడు, తువ్వ నడుతుంటే పక్కన ఎవరు పోతున్నది కూడా చూడడు. ఎప్పుడు ఈ నాటకాల ధ్యాసనే, ఎప్పుడు ఏదో పాట గుయ్ గుయ్ గుయ్ గుయ్ అంటనే ఉంటాడు కోడిగేరినట్టు. మామ ఇగో సద్ది తెచ్చిన తిను అని గట్టిగా చెప్పిన. నేను బడికి పోయే ఆగంలున్నా కదా, నా పిలుపు విన్నాకనే నా రాకను గుర్తించినట్టున్నాడు మామ. నాగలి ఆపి రే బక్కోడా అని కేకేసి పిలిచిండు. ఇగో నాకు పొద్దుపోయింది, నేను బడికి పోవాలి అనుకుంటా మెల్లగా దగ్గరికి పోయినా. ఇంకో రోజైతే నేను పిలిచినా ఓకపోదుంటి, కానీ ఈరోజు ఏందంటే గడిల రుక్మాంగద నాటకం ఎత్తుండ్రు. మామది యమధర్మరాజేశం, ఆకారం రాగం యమధర్మరాజు లెక్కనే ఉంటుందని పంతులు మా మామకాయ వేషం ఇచ్చిండు. ఈ ఆట ఆడుడిది రెండోసారి. నేర్వంగానే మొదటిసారి ఆడినరు కదా మీకు తెలుసు, అప్పుడు రంగులకు మేకప్ సామాన్కు పంతులు నేర్పినందుకు కొంత ఖర్చు అయింది. ఆ ఖర్చు మొత్తం మా కొండయ్య మామనే పెట్టుకున్నాడు. ఆ బాకీ తీరాలి కదా, ఆ బాకీ తీరాలంటే ఇంకొక ఆట టికెట్ పెట్టి ఆడాలని మెల్లగా మా మామనే చెప్పిండు. మొన్ననే ఆడినాం కదా, ఇదే ఆటని ఇప్పుడు టికెట్ పెట్టి ఎవరు చూస్తారు చెప్పు అని కొందరు అన్నారు. పైసలే రావాలి, ఖర్చులే నిండాలని కాదు మా మామకు, ఎట్లన్నా ఆట ఆడాలి అందుకని ఈ తొంపు పెట్టిండు. ఏ ఎందుకు రారు, మొన్న మంచిగా ఆడినాం కదా, మస్తు మంది వస్తారు, ఎందరు అన్నరా అని. అసలు రాని రాకపోని 100 రూపాయలు వచ్చినా సరే అని అందరిని ఒప్పించిండు మామ. మామ భలే ఇకమాతలోడు, పుస్తకంలో లేకున్నా నాకు ఏషం పుట్టించాడు. ఇది ఈ రెండవ ఆటకే, మొదటి ఆటకు లేదు. నాకు ఎందుకు గుట్టించండి తెరికేనా, మా మామకు చదువు సక్క రాదు,

పాటలన్నీ నేనే చదివి వినిపించాలి. అట్లా నోటికి యాడ్ చేసుకుంటాడు. అప్పుడప్పుడు మర్చిపోతే నేను పాటను అందియాలి. మా మామ పాత్ర పెద్దది కదా, మొదలుపెట్టి నుంచి అయిపోయేదాకా ఉంటుంది. ఎప్పుడన్నా మధ్యలో పాట మర్చిపోయినా రాకున్నా నేను మెల్లగా మొదలందిస్తే పాట మొత్తం పాడతాడు. ఇక మరి ప్రాత్రంతా ఆయనతో నోలు ఉండాలి, నా నుండుమన్నాడు. నేనుంటానా, నాకు ఏషమిత్తేనే ఉంటా అన్న. ఇక అట్లా ఈ ఏషం పుట్టించాడు నాకు. నేను లేకుంటే మామ పని పట్టిదే కదా, అందుకని ఈ ఏషం పుట్టించి రాత్రంతా తనతోనే ఉంచుకున్నాడు. ఆ ఏషం పేరు ఏంటంటే చిత్రగుప్తుని ఏషం. మా మామ వెనుక నేను ఏం చేయాలంటే పెద్ద బుక్ పట్టుకొని పోవాలి. నాకు పాటలు ఉండయి, పద్యాలు ఉండయి, రెండే రెండు మాటలు ఉంటాయి. ఏంటి అంటే మా కొండయ్య మామ అరే చిత్రగుప్త అంటాడు, నేను మహాప్రభు అనాలి. పాపుల లెక్కలు సరిగా రాస్తున్నావా అంటాడు, నేను రాస్తున్న ప్రభు అనాలి. మా మామ నేను బ్రహ్మలోకం వెళ్తున్నాను, మన యమలోకం జాగ్రత్త అంటాడు, నేను సిత్తం ప్రభు అనాలి. నా పాత్ర అయిపోయినట్టే. ఈ నాలుగు మాటలకు నేను రాత్రంతా మామతో ఉండాలి. మెల్లగా మామ దగ్గరికి పోయినా. దుంతుండు మామ, ఏంది మామ రమ్మన్నావు అని అడిగిన. మా కొండయ్య మామ నాగలే ఆపిండు. ముళ్ళు కట్టెతోని దున్నపోతుల ఈపు మీద టకటక కొట్టుకుంటా, అరే ఇవో దీని పేరు అబ్బశల్లి, దీని పేరు బొబ్బలీరి అన్నాడు. ఒకటి మామూలుగానే నిలబడ్డది, ఇంకొకటి మాత్రం నడుం మీద కట్టెవడంగానే చెంగ చెంగ ఎగిరింది. వాటి పేర్లు ఎందుకు చెప్తుండో నాకు అర్థం కాలే. ఎందుకు చెప్తున్నావు మామ అన్న. ఇగో యమధర్మరాజు వాహనము దున్నపోతు కదరా, ఇవాళ రాత్రికి ఆటున్నది కదరా, నేను ఈరోజు పోతునెక్కి అత్తా. నేను యమధర్మరాజుని కదా, నువ్వెవలవు చిత్రగుప్తువి, నువ్వేం చేయాలరా, పగ్గాలు పట్టుకొని నాకు ముంగట నడవాలే. అచ్చం యమధర్మరాజే అచ్చిండని జనం నోరు తెరవాలే, ఎట్లున్నది మన ఐడియా అన్నాడు. నాకు భలే గమ్మత్ అనిపించింది. నిజంగానే మామ ఆలోచనే వేరనుకున్నా. నేను ముందుకు నడవబోతుంటే మామ చెప్పిండు పిలిచి మళ్ళా, అరే రాత్రి నేను మేకప్ మీద కూసుంటా కదా, నువ్వే ఈ పోతును కొట్టుకురావాలి. ఈ పోతులకు కాళ్లకు కొమ్ములకు దండలు కట్టాలి. ఇగో అరే ఈ మంచిగా చూడు, ఈ అబ్బశల్లిగాడు సప్పుడైతే వటికనే బెదురుతుంది, కానీ ఈ బొబ్బలీరు కానీ కొట్టుకురావాలి, ఇది మంచిగుంటుంది అన్నాడు. పోతును చూపించుకుంటా నేను గట్లనే అని తలూపి బడికిపోయినా. ఆ రోజు పొద్దంతా నాకు ఇదే ఆలోచన, పోతును ఎట్లా మేకప్ చేయాలి, ఎక్కడ దండలు కట్టాలి, నేనెట్లా మేకప్ వేసుకోవాలి అని. చిత్రగుప్తుని వేషం నాకు కొత్త కదా, ఇదే నాటకం లిత్తుండ్రని చెప్పిన కదా. ఆ చిత్రగుప్తుడు ఎట్లుంటాడో నాకు తెలియదు, నల్లగుంటాడా తెల్లగుంటాడా ఆ ముచ్చటనే తెలియదు ఆయనకు. నాకు అనుమానం వచ్చి మెల్లగా మా తెలుగు సార్ దగ్గరికి పోయి అడిగిన, సార్ సార్ చిత్రగుప్తుడు ఎట్లుంటాడు సార్ అని. ఆయన కోపంగానే చెప్పిండో నిజంగానే చెప్పిండో కానీ నా ముఖం లెక్కుంటారా అన్నాడు. సార్ ముఖం అచ్చం బొగ్గు లెక్కుంటుంది. నేను నిజమే అనుకున్నా, ఆహా చిత్రగుప్తుడు కర్రెగుంటాడు అని అనుకున్నా. బడిడివంగానే ఇంటికి వచ్చిన. పాతది ఒక బొంత, మా బాపుది ఒక ధోతి, మా అవ్వదో షీరే మడత పెట్టుకున్నా. మెల్లగా పెరటి తోట్లకు పోయినా, బంతి పూలు తెచ్చిన, నాకొకటి పోతుకోటి పెద్ద పెద్ద రెండు దండలు కూర్చిన. కట్టేదో కత్తి, అట్టతోనో కిరీటం అంతకుముందే తయారు చేసుకున్నా. ఒక డబ్బాల బండిరుసుకు రాసుకునే కందెన నింపుకున్నా. ఇవన్నీ ముల్లె కట్టుకుని మెల్లగా అందరి లెక్క నేను స్టేజ్ దగ్గరికి పోయినా. స్టేజ్ ఈసారి గడి లేచినాం, ఎందుకంటే ఆ గడికి చుట్టూ గోడలుంటాయి, ఒక పెద్ద పాటాకుంటుంది. టికెట్లు పెడుతున్నాం కదా, ఎవరు రావద్దు కదా, అందుకని పాటాకు దగ్గర కూర్చుండి ఎవరు రానియకుండా టికెట్లు అమ్ముతాం. దొంగతనంగా ఎవ్వలకు ఓరాదు. పందిరేసి పరదాలు కడుతుండ్రు. నేను పోయేసరికి మా మేళ్ళం కొత్త కొత్త గల, మా పరదాలన్నీ సీరియలు దోతులు కప్పుకునే సిద్ధర్లే, అవి కూడా వాళ్ళ నోటి వీళ్ళ నోటి అడుకొచ్చినాయి. పెట్రమాక్స్ లైట్లు మాత్రం కిరాయికి తెచ్చినాయి. మామ నన్ను చూసి అరే పోతును కట్టుకురాపోరా అని చెప్పిండు. నా ముల్లెను పరదాల పక్కకు దాచిపెట్టి మెల్లగా దొడ్డికి అడిగి పోయినా. అప్పటికి చీకటి పడ్డది. రెండు పోతులు ఒకటే తరీకు ఉన్నాయి, ఏదేదో తెలుస్తలేదు. వట్టుకున్నప్పుడే పోతులు తెలివాయి, ఇక చీకట తెలుస్తాయా మనకే పోతే ఏందో, ఏదో ఒకటి లే అనుకుని ఒక పోతును కొట్టుకొని వచ్చిన. చక్కగా తెచ్చి స్టేజ్ వెనుక యాప షెట్టుకు కట్టేసిన. అక్కడ వెలుతురు సరిగ్గా లేదు, రెండే రెండు పెట్రమాక్స్ లైట్లు. ఏ పోతు ఏందనేది కూడా నాకు ఏర్పడలే. ఆ పోతు అబ్బశల్లిగాడని, సప్పుడు వింటే బెదిరిపోతుందని నాకు అప్పుడు తెలియలే. ఎప్పుడు చూసిన వాళ్ళకే దున్నపోతులు గుర్తుపట్టడం కష్టమవుతుంది, ఎప్పుడో ఒకసారి చూసే నాకెట్లా తెలుస్తుంది. ఎవరి మేకప్లో వాళ్ళు

ఇక నా మేకప్లో నేనున్నా. పోతుకో దండేసిన, నేను దండేసుకున్నా. దానికో బొంత కప్పిన, నేను ధోతి కట్టుకున్నా. నా ముఖానికింత నల్ల రంగు పూసుకున్నా, దాని కొమ్ములకింత జాజు పూసిన. నేను కిరీటం పెట్టుకున్నా, పోతుకాళ్లకు నులకతాళ్ళు చుట్టిన. అది అప్పటికే బుస్ బుసమంటుంది. అయినా నేను గ్రహించే మూర్లో లేను కదా. ఎందుకైనా మంచిదని ఓ సందనంత గడ్డి తెచ్చేసిన. ఒక్క గడ్డి పోసం ముడతలేదు, అది ఆగమాగం చూస్తుంది. ఇక ఆట మొదలైంది. ఆట కథ ఏంటంటే, ఈ రుక్మాంగుడు అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజ్యంలో అందరూ ఆకాశ నోములు నోముతారు. ఆకాశ నోములు నోమితే పుణ్యం బాగత్తది కదా. ఈ పుణ్యం బాగత్తే అందరు స్వర్గానికే పోతుండట, నరకలోకానికి ఎవ్వరు పోతలేరట. ఇక యమధర్మరాజు నరకం మూతబడేటట్టున్నదని భయం పుట్టుకుందట. వెంటనే బ్రహ్మ దగ్గరికి పోయి, అయ్యా అయ్యా నా నరకం మూతబడుతుంది, అందరు ఆకాశ రథాలు చేస్తుండ్రు అని బ్రహ్మతో మొరబెట్టుకుంటే, ఇక బ్రహ్మ మాయారూపంలో వచ్చి ఇక రథాలన్నీ జడగొడతాడు. అప్పుడు మళ్ళా అందరు నరకానికే పోతారు. ఇది ఆట కథ. ఆట మంచి మూమెంట్కి వచ్చింది. ఇక ఏముడేశం రానే వచ్చింది. మామ నాకు సైగ చేసరే పోతుంది అన్నాడు. నేను యాప చెట్టు దగ్గర కట్టేసిన పోతు దగ్గరికి వచ్చిన. మెల్లగా పోతుని తీసుకుపోయి మామ ముందు నిలబెట్టిన. మామ పోతెక్కి కూసున్నాడు. నేను పగ్గం పట్టుకొని ముందట నిలబడ్డా. పరదాను మెల్లగా పక్కకు జరిపిన. పగ్గం, పోతు ఇవి జనాలందరికి కనబడుతున్నాయి. ఇంకొక రెండు అడుగులు ముందుకేసి మెల్లగా పోతును స్టేజ్ ముంగడి గుంజిన. జనం గడి మొత్తం నిండిర్రు. మమ్మలను చూసి అందరు చప్పట్లు కొట్టిర్రు. అరే నిజంగా యమధర్మరాజు లెక్కనే ఉన్నారా, అబ్బా అబ్బా అంటున్నారు. ఇక మా కొండమామడు ఉబ్బిపోయిండు. పోతు మీద కూసుండి గద తిప్పుకుంటా, దక్షణ దిక్పాలుడా యమధర్మరాజ నాముడా, దక్షణ దిక్పాలుడా అని రాకడ పాట అందుకున్నాడు. పాట పాడంగానే ఏమైతుంది, తబ్లా తాళం ఆర్మాని అన్ని మోగినాయి. ఎప్పుడైతే తబ్లా తాళం ఆర్మాని మోగిందో అప్పుడు పోతు చెంగన నాలుగు కాళ్ళు లేపెగిరింది. ఒక్క దుంకుడు దుంకింది, మొత్తం స్టేజ్ అవతలికి పోయింది. మామ కూసున్నోడు కూసున్నట్టే ఉప్పు సంచి లెక్క వెనక గిరుసుకపడ్డాడు. నా చేతిలో పగ్గం ఉంది కదా, నేను పోతును బలంగా గుంజిపట్టినా. పోత ఆగుతుందా, నాకు ముందుకు దుంకి పరుగందుకుంది. నేను స్టేజ్ పట్టిన కట్టెను పట్టుకున్నా. కట్టె పుట్టుక్క నిరిగింది. ఆ కట్టెకు పెట్రమాక్స్ లైట్ ఉంది. ఆ ఆయంత లైట్ కింద వాడ భగ్గన మంటలేవా. ఉరికిన పోతున్నదా, ఆ జనం బొబ్బలు పెడుతుంటే ఆయంత మళ్ళా వెనక గురికొచ్చింది. వెనక గురికొచ్చి షాందిర్ల కొమ్ము పెట్టి తింపుడు దింపింది. అప్పటికే మంటలేసే ఈయంత మొత్తం స్టేజ్ అంతా కూలింది. ఆ కూలుడు కూలుడే ఈ పెట్రమాక్స్ లైట్ మీద కూలింది. భగ్గన మంట మాండ మొత్తం బొబ్బలు కీకలు ఆగమాగమైంది. ఎప్పుడైతే బొబ్బలు కీకలు పెట్టిందో పోతు బెదురుకుంటా గడి వెనుకకెళ్ళి ఒక్కటే ఊరుకుడు ఉరికింది. ఇక చూడు, మందికి జనాలకు దెబ్బలు తాకినాయి. తాకితే తాకే కానీ తెల్లారి పెద్ద పంచాది. ఏం పంచాది, మేము శ్రద్ధలు అడకొచ్చినాం కదా స్టేజ్కి ఎత్తామని. ఆ శ్రద్ధలు కాలిపోయినాయి. శ్రద్ధల్లో జుర్మానా లెవెల్ కట్టాలని పంచాది. ఇక మా నాటకపోలు ఏమంటారు, మేమెందుకు కడతాం, ఆ కొండడే కట్టాలి, వాడు ఏదో ఏసేమేసిండు, అది మేము చెప్పినామా అని వాళ్ళు అంటారు. ఇక మా మామ ఒక ఐడియా చేసిండు, రాత్రికి రాత్రే నడుమిరిగిపోయినట్టు యాక్షన్ చేసి మొత్తం కొట్టుకుండు మొత్తుకుండు పెట్టిండు. చక్కగా తీసుకుపోయి సిరిసిల్ల దవాఖాన్లు వేసారు. ఇక మరి నాకు భయమే, నేనేనైతే అసలు కారణం. నేను ఊకుంటున్నా నేను కూడా కొట్టుకుండు మొత్తుకుండు పెట్టిన నా నడుమిరిగినట్టు. నన్ను తీసుకుపోయి మా మామ పక్కనే వండబెట్టారు. తెల్లారి పెద్ద పంచాది. ఏం పంచాది, శ్రద్ధలరా పంచాది. ఇక ఊరు పెద్దలు కూసున్నారు. కూసుండే నీ గదానికి ఏం పంచాది, పాపం పొరగాళ్ళు వాళ్ళే ఇద్దరు నడిమిగిరి బత్తరో సత్తరో. ఇక కాలిన దానికి వాళ్ళేం చేస్తారు, ఇచ్చింది నీ తప్పు, కాలబెట్టింది వాని తప్పు, ఎదురేది పోను అని ఎక్కడ వాళ్ళని అక్కడే ఎలగొట్టారు. ఈ ముచ్చట మా మామకి ఎరకయింది. ఎరకై మెల్లగా బెడ్ దిగిండు. దిగి ఎగురుకుంటా, రే ఈ బక్కడ నన్ను నడిమిరిగింది అనుకున్నావురా, ఇక చూడు నేను ఎంత మంచుకున్నాను, శ్రద్ధల దుర్మానా తప్పించుకోవడానికే నేను యాక్షన్ చేసిన అని ఎగురుడు మొదలుపెట్టాడు. నేను ఊకుంటానా నాకేం కాలేదు, నేను కూడా దిగి నీ నడుమిరిగిందని భయపడి నేను నడుమిరిగిందని నేను యాక్షన్ చేసినా నేను ఎగురుకుంటా చూసి. మా ఇద్దరు ఎగురుడు ఊరోళ్ళు చూసిర్రు, అరే నీ అమ్మ నడుమిరగలేదు ఏమిరగలేదు వాళ్ళు యాక్షన్ చేసిండ్రని ఊరంతా చెప్పిండ్రు. ఊకుంటారా, తెల్లారి మళ్ళా సిద్ధాల పంచాది మొదలైంది. నిలబెట్టి మాత్రం జుర్మానా కట్టించారు. ఇగో ఇది మా మామది నాది దున్నపోత కథ. ఇక మా మామ నన్ను ఎప్పుడు కూడా నమ్మలేదు. నీ అమ్మ నీకేదైనా పని చెప్పదురా, చెప్తే కొంపలు ముంచుతావురా అని అన్నాడు.

0: కథనం మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి నేను మామ దున్నపోతు కథ వినిపించిండ్రు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇయ్యాల రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి మా గురువు జంగం పంతులు కథ వినిపిస్తారు పెద్దింటి అశోక్ కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏక ప్రకార సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: आकाशवाणी ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట సింగిడి సిని గీతాల హరివిల్లు. గిప్పటి నుంచి 10:00 దాకా ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి ముచ్చట పెట్టి పాటల్ని వినొచ్చు. ఫోన్ నంబర్లు ఈ పాట విన్నాక చెప్తాను.

ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఫోన్ ద్వారా కాదు, ఉత్తరం ద్వారా కూడా మీరు వినాలనుకున్న పాటల్ని కోరొచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో వినిపిస్తాం. మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. మరి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు యోగి చిత్రం నుంచి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో అనే పాటను వినిపించండి అంటూ కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరిండ్రు. వాళ్ళందరి కోసం ఈ పాట.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నింట శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా ఏదైనా ముచ్చట చెప్పాలి అనుకుంటే 100.2 ఎఫ్ఎం ద్వారా మీ ముచ్చటిని వినిపించాలి అనుకుంటే, పాటల్ని వినాలి అనుకుంటే 0873 2 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2950081 నంబర్లకు కానీ ఫోన్ చేయండి.

జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. జీవితం ఒక ఆట, ఆడి గెలవాలి. జీవితం ఒక ప్రయాణం, దానిని కొనసాగించాలి. జీవితం ఒక యుద్ధం, చేసి గెలవాలి. జీవితం ఒక బహుమానం, దానిని స్వీకరించాలి.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్. ఏం పేరు?
1: వినీత.
0: వినీత, బాగున్నారా వినీత గారు?
1: బాగున్నాం.
0: ఏం చేస్తుంటారు?
1: హౌస్
0: వైఫ్. అదే పెద్ద పని. అయినాయా మరి పొద్దున పనులు?
1: అయిపోయిందా?
0: చెప్పండి, ఈ రోజు మరి ఏం పాట వింటారు?
1: శోభన్ బాబు గారి పాట అండి.
0: ఏ సినిమా?
1: అవునా,
0: అవునా. సరే మరి విందామా ఆ పాటని. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ. హలో, శుభోదయం. ఎక్కడ నుంచి?
1: రఘునాథపురం నుంచి.
0: పేరు చెప్పండి.
1: ప్రకాష్ రెడ్డి మేడం.
0: బాగున్నారా ప్రకాష్ రెడ్డి గారు? బాగున్నాం. ఏం చేస్తుంటారు? ఎట్లున్నాయి మరి వర్షాలు? ఎట్లున్నాయి మీ సైడు?
1: మా సైడ్ వర్షాలు లేవు మేడం.
0: అదే, పోయిన సంవత్సరంతో పోలిస్తే వర్షాలు ఇంకా మొదలు కానట్టే అన్నట్టున్నది. ఇటైతే 2-3 సార్లు పడింది అంతే. ఎల్నినో ఎల్నినో అవునండి, అవునవును. దానికి కారణం కూడా ఒక అంతకు మనమే. చెట్లని అడవులను నరుక్కుంటూ పోతున్నాం. వస్తాయి, నరుక్కుంటూ ఎల్లుకుంటూ అన్ని కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. కనీసం మనం మొక్కల్ని కూడా నాటలేం.
1: ఎవరు నాటుతారు మేడం?
0: అదే కదా. కానీ మనం మన ఇంట్లో కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం జాగా కూడా ఉంచుకుంటాం చెట్లకు. మొత్తం ఇల్లే కట్టేస్తున్నాం, కనీసం ఒక 4 మొక్కలు పెట్టుకునేటంత జాగా కూడా మనం ఉంచుకుంటలేం దాదాపుగా.
1: అందరిలోనూ ఉంటేనా బాగుంటుంది మేడం? మీరు అన్నట్లు అందరిలోనూ కలగలది.
0: అదే అదే అదే. ఎందుకంటే ఈ సంవత్సరము వర్షాలు సరిగ్గా పడకుంటే వచ్చే సంవత్సరం నీటి ఎద్దడి బాగా ఉంటది. ఈ సంవత్సరమే మస్తు ఇబ్బంది అయింది నీటికి. అట్లా అందుకనే దీన్ని గమనించుకొని మనం ఇప్పటి నుంచి అయినా మన పిల్లలతోటైనా కనీసం ఒక మొక్కని నాటిస్తే అవి పెరిగి భావితరాలకు కొంచెం మంచి వాతావరణాన్ని కూడా మనం ఇచ్చినట్టు అవుతుంది.
1: అవును మేడం.
0: చెప్పండి, ఏం పాట వింటారు? అందులో నుంచి
1: కళ్ళల్లో ఉన్నదేమో.
0: సరే అండి, విందాం ఆ పాటని.
1: విందాం మేడం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో పాటలు వింటున్నారు. సమయం కన్నా విలువైనది మరొకటి లేదు. దాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేసుకోవడమే. రేపేం జరుగుతుందో అని చింతిస్తూ కూర్చుంటే మన జీవితాన్ని మనం కోల్పోతాం. వర్తమానంలో జీవించడం మనం నేర్చుకోవాలి. సమయం ఎప్పుడు మన కోసం ఎదురు చూడదు. సమయానికి అనుగుణంగా మనం మారాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ?
2: అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: व्रत के माया।
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఇవి ఇయర్లటి సింగిడిలోని పాటలు. ఇంకా పాటల్ని వినాలి అనుకుంటే ఇయర్ల సాయంత్రం 5 గంటలకు మాట చెప్పరు ఈ పాట ఎన్ని కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని వినొచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర ఈ ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు యాత్రలో పాల్గొంటున్నారు. కాగా ఈ యాత్ర కాసేపటికి తన ఖమ్మం చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మిగతా నేతలకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ టీజీటెట్ లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు 60% మార్కులు, బీసీ అభ్యర్థులకు 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు అర్హతగా నిర్ణయించారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ద్వారా దేశవ్యాప్త నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమం తదుపరి దశను ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా జిల్లా స్థాయి నుంచి ప్రారంభమై రాష్ట స్థాయి మీదుగా జాతీయ స్థాయి వరకు సాగే మూడంచెల విధానంలో పోటీలు నిర్వహిస్తారు. మై భారత్ పోర్టల్లో నమోదు ప్రక్రియ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించిన మూడు ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది. మొదటి పరీక్షలో సముద్రంలో దిగిన తర్వాత క్రూ మాడ్యూల్ తిరిగి నిటారుగా నిలబడేలా చూసే ఆపరేటింగ్ సిస్టమ్ను ధృవీకరించారు. రెండో పరీక్షలో వ్యోమగాములుండే క్రూ మాడ్యూల్ను విద్యుత్ చోదక శక్తిని అందించే సర్వీస్ మాడ్యూల్తో అనుసంధానించే అంబిలికల్ మెకానిజంను వేరు చేశారు. అలాగే ఒక నమూనా క్రూ మాడ్యూల్ నుండి CSU-2ను వేరు చేసే పరీక్షను కూడా నిర్వహించారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి తీసుకువస్తూ నిర్మించిన కొత్త అవుట్ పేషెంట్ విభాగం సిద్దమైంది. దీన్ని రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి శోభా కరణ్లజే ప్రారంభించనున్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులను కూడా హైదరాబాద్ నుంచే వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాల్లో పిల్లల్లో పేగులు వచ్చే పురుగుల నివారణకు అల్పెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లల్లో రక్తహీనత తగ్గించడం, పోషకాహార లోపాన్ని నివారించడం, వారి శారీరక మానసిక ఎదుగుదలను మెరుగుపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశంగా ఉంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ్ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:00 దాటి 3:45.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:39.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశ సర్వతోముఖ అభివృద్ది వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమాపేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జార్డన్, కువైట్, బహ్రెయిన్లో అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖ అభివృద్ది సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్దమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియజేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈ వెళ్ళ నుంచి రెండు కొత్త నేర నిరోధక చట్టాల అమల్లోకొచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైనా, వ్యవస్థీకృత నేరాలపైనా వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్ లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమాపేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫోరెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరోప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్ లో పర్యటిస్తారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై
ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే నమ్మకమైన అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ద ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతలను పరిష్కరించడం ఈ ముసాయిదాల లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ

0: ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్దంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమాపేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐఫర్ ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం, అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హార్మోజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్ లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో జరిగిన ఫైనల్లో 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్ ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం, వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖాభివృద్ది వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను వరుసగా 2వసారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవాదుల ఎత్తిపోతుల పథకాన్ని సందర్శించింది. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. బీజేపీ రాష్ట కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి ఈ ఉదయం సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో సుమారు 50,000 మందికి పైగా సింగరేణి కార్మికులకు, 30,000 మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ బృందంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు

0: పాల్గొన్నారు. కాగా ఈరోజు ఖమ్మం కొత్తగూడెంలో యాత్రకు ఘనస్వాగతం లభించింది. కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచర్ర 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది. సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచర్ర 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: కాగా సింగరేణి భరోసా యాత్ర మణుగూరు, భూపాలపల్లి, తాడిచెర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండోజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్ రాజభవన్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఉదయం ప్రారంభించారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ మాత్ర తప్పనిసరిగా వేయించాలని ఆయన తల్లిదండ్రులు కోరారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి ఎదుగుదల మందగిస్తుందని, చదువుపై శ్రద్ద తగ్గుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి, చదువుపై ఏకాగ్రత పెరుగుతాయని ఆయన వివరించారు. విద్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట వ్యాప్తంగా 96,81,000 మందికి పైగా చిన్నారులకు మాత్రలు అందజేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పంపిణీ జరుగుతోంది. ఈ రోజు మాత్ర వేసుకోలేకపోయిన పిల్లల కోసం జూలై 20 ప్రత్యేకంగా మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈ రోజు దేవతల ఎత్తిపోతుల పథకాన్ని సందర్శించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వస్సల్ టోప్సో, నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు దేవాదల ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నుంచి వస్తున్న వరద ప్రవాహం, ప్రాజెక్టులో వస్తున్న ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యంతో పాటు నీటి పంపింగ్కు సంబంధించిన తాజా వివరాలను ఇరిగేషన్ అధికారులు మంత్రుల బృందానికి మ్యాప్ల ద్వారా వివరించారు. రాష్టంలో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్దం చేసిన 3 అత్యవసర కార్యాచరణ ప్రణాళికలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్రిసాట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సమాపేశంలో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు ఇక్రిసాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, క్రీడా సంస్థల శాస్త్రవేత్తలు, భారత వాతావరణ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి నుంచి దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 7 ఈఎస్ఐసి ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లోని కొత్త ఓపీడీ విభాగాన్ని ఆయన స్వయంగా ప్రారంభించనుండగా మిగిలిన 6 ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరంబదూర్ ఆసుపత్రులతో పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ఈఎస్ఐ డిస్పెన్సరీలను ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వినూత్నంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రారంభించారు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన T20 సీజన్1 ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించి తొలి సీజన్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్ను గవర్నర్, రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుతో కలిసి వీక్షించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష T.G.TET ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ T.G.TET లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఏటా 2 సార్లు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంపిణీ కార్యక్రమాన్ని వేములవాడ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ,
2: పిల్లల ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండడం కోసం భవిష్యత్తులో ఎలాంటివి రాకుండా నొల్లి పురుగుల వల్ల పడేటువంటి ఇబ్బంది కూడా చెప్పడం జరిగింది. నొల్లి పురుగులు కడుపులో ఉండడం వల్ల చిన్నప్పుడు మనం ఆటలాడుకోవడం వల్ల కొన్ని పురుగులు తెలిసి తెలియకనే మన కడుపులో ప్రవేశిస్తాయి.
0: హన్మకొండ జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు అల్బెండోజాల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హన్మకొండలోని మర్కజీ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,441 మంది పిల్లలకు అల్బెండోజాల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ నొల్లి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులందరికీ అల్బెండోజాల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బాలబాలికలందరూ తప్పనిసరిగా ఈ మాత్ర తీసుకోవాలని ఆయన సూచించారు.
3: 1 నుంచి 19 సంవత్సరాల గల పిల్లలకు మరియు యువకులకి అల్బెండజోల్ చూయబుల్ టాబ్లెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళతోని చప్పరిచి మింగేలా చేయడం అనేది మనం చేస్తా ఉన్నాము. 1 నుంచి 19 సంవత్సరాలు అందరూ కూడా వాళ్ళ స్కూల్లో తీసుకోవచ్చు. స్కూల్లో లేని వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ లో మనం తీసుకోవచ్చు. ఈ రోజు మిస్ అయిన వాళ్ళు 21వ తేదీన తీసుకోవచ్చు.
0: రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు లేదా చెదురుమతి జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, ఈశాన్య, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అమావాస్య సందర్బంగా రేపు నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం గిరి ప్రదర్శన నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి ఉంజాల ప్రకాష్ రెడ్డి తెలిపారు. మాస శివరాత్రి పురస్కరించుకుని రాజన్న శిరస్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 365 చిన్న ప్రభుత్వం తయారు చేసి భక్తి శ్రద్దలతో జ్యోతులను వెలిగించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ బి హరిసింగ్ అధికారులను ఆదేశించారు. సర్వే గడువు సమీపిస్తున్నందున ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఈరోజు మంచిరేవుల్లోని శ్రీ మచలేశ్వర స్వామి వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో విలసిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ది సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ చారకొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఇందిరమేళ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యత అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులు నిలబడి నిరీక్షిస్తున్నారని, ఈ రోజు నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో సమానంగా దరఖాస్తుదారులకు సీట్లను కేటాయించారు. దీంతో ప్రజావాణికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేషన్ భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులి పురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం రాష్టవ్యాప్తంగా ఈ రోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి బండ్లు విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈ రోజు దేవతల ఎత్తుపోతల పథకాన్ని సందర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొంటారు. మరి మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జత చేయండి 2324085239 5359 5359 5923. ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ నంబర్స్ లో ఏ నంబర్కైనా ఫోన్ చేయండి. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324-0852, 2324-0853, 2955-09523. ఈ నంబర్స్ కి కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడొచ్చు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923, 0400 STD కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923. ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ నంబర్స్ కి ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఫోన్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడి కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923, 040 ఎస్టీడి కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఇవి మా ఫోన్ నంబర్స్. మీరు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 33 సెకండ్లు. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.

పొద్దుగల 10 సంధికిప్పటి దాకా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాన్ని విన్నారు. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాల నుండి రాత్రి 11 దాకా. మరికొంచెం సేపట్ల మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. దాంతోపాటు ఇయాల్టి కార్యక్రమాలలో 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్ కుమార్తో ముచ్చట పాటల నడుమ వింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొజ్జమట్టు 6:05 వినిపిస్తా ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మాట చెప్పుండి పాట అయినండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీరు కొన్న పాటలు వినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873329581, మరొక నంబర్ 2300081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పుంది పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండి పాట అయినండి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు వేమనపల్లి నిజామాబాద్ నుండి రవీందర్, సుమలత, కళ్యాణి, మీనాక్షి ఈ ఉత్తరం ద్వారా పాటను కోరారు. హిట్లర్ నుండి ఓ కాలమా అనే పాటను మా కోసం వినిపించండి అంటూ వీరు కోరుతున్నారు. మరి ఇప్పుడైతే వినేద్దాం.

0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పుండి పాట అయిన ఉండే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
2: సతీష్ మేడం.
1: ఎక్కడి నుంచి సతీష్ గారు? ఏం చేస్తుంటారు? చెప్పండి, ఏ పాట వింటారు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే ఓ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: మీరు వింటున్నారు మాట చెప్పుండే పాట అయిన కార్యక్రమం.

ఇది ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం. రేపు వచ్చామట్టు ఐదు గుట్టంగా మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో ఫోన్ చేసి మీరు కొన్న పాటలు వినొచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా నాకు నచ్చిన సినిమా పాటలు. ఈరోజు ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం పేరమూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్ కుమార్తో ముచ్చట పాటల నడుమ వింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.
1: ఇయాలటి యువవాణి యోజనల కార్యక్రమంలో నాకు నచ్చిన సినిమా పాటల్ని వినిపించడానికి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం పేరమూర్ గ్రామానికి చెందినటువంటి వర్కాపూర్ విశ్వాస్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే విశ్వాస్. హాయ్.
2: నమస్కారం సార్.
1: ఎట్లనో? మంచి ఉన్నావా?
2: బాగున్నా సార్.
1: మరి ఈయన ఈ మధ్యనే పొలిటికల్ సైన్స్ లో అంటే రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తి చేసి ఉన్నారు. వారి అభిరుచుల్ని వారి అనుభవాల్ని మనం ఇవాళ తెలుసుకుంటూ ఇవాళ నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముందుగా విశ్వాస్, మీ కుటుంబం గురించి చెప్పు.
2: నా పేరు విశ్వాస్ సార్. మా ఊరు పేరమూర్. నాన్న ఆర్ఎంపీ డాక్టర్, అమ్మ గృహిణి, తమ్ముడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది.
1: మరి నీ చదువు అంతా కూడా ఏడ సాగింది, అంటే ఈ పడి చదువు గాని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఇట్లా?
2: పాఠశాల చదివింది ఊళ్ళేది నేను సార్, గవర్నమెంట్ స్కూల్. తర్వాత ఇంటర్ ఏం రెడ్డి కాలేజ్ నిర్మల్. తర్వాత డిగ్రీ చాణక్య నిర్మల్.
1: డిగ్రీలో ఏ గ్రూప్?
2: డిగ్రీలో బిఏ సార్.
1: ఎందుకు మరి అంటే ఇప్పుడు యువత ఎక్కువ శాతం ఎంపీసీ బైపీసీ తీసుకోవాలని అనుకుంటారు, కేవలం మీరు బిఏని ఎందుకు తీసుకున్నారు?
2: పీజీ పొలిటికల్ సైన్స్ మీద వేయాలనిపించింది, అందుకే బిఏ తీసుకున్నా. బిఏ తీసుకుని మళ్ళీ ఎంట్రెన్స్ పీజీ ఎంట్రెన్స్ రాసిన సార్. ఉస్మానియా క్యాంపస్ లో సీట్ వచ్చింది. ఉస్మానియా క్యాంపస్ లో రాజనీతి శాస్త్రం మీద పీజీ వేసిన.
1: అంటే మరి మీ చదివే విధానం గాని రాజనీతి శాస్త్రంలోనే పీజీ చేయాలనుకునే ఆ తత్వంతోనే చదివిండ్రు కాబట్టి మీకు రాజ్యాంగం మీద గాని ప్రజాస్వామ్యం మీద గాని ఓటు హక్కు మీద గింత మీకు మంచిగానే అవగాహన ఉంటుందని అనుకుంటున్నాం మేము.
2: అవును సార్, అవును.
1: అయితే రాజ్యాంగం గురించి గాని ఓటు హక్కు గురించి గాని మాట్లాడుకునే ముందు మీరు శ్రోతలకు ఏ పాట వినిపిస్తారు? ముందుగా
2: మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నా దేశం సాంగ్.

బతుకోశావా కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకులు తిని బతికే నీకు శిష్టంగా కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు.

0: మొదట మొదటనే మంచి ఒక దేశభక్తి గీతాన్ని శ్రోతలందరికీ కూడా వినిపించారు. మరి రాజనీతి శాస్త్రం చదువుతున్న ఒక విద్యార్థిగా రాజ్యాంగం గురించి అంటే ఏం చెప్తావు? అసలు మన భారత రాజ్యాంగం అంటే ఏంది? అసలు
1: అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఎలా నడవాలనో సరిగ్గా ప్రణాళిక లేకుండే. అలాంటి టైంలో మనకు రాజ్యాంగం అనేది ఒక ఆధారంగా తయారైంది. భారత రాజ్యాంగం విషయానికి వస్తే సరిగ్గా 1946 డిసెంబర్ 9 రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకున్నాం సార్. దానికి తొలి అధ్యక్షుడు సచ్చిదానంద శ్రీనివాస్. అదే 2 రోజుల తర్వాత 1946 డిసెంబర్ 11 శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నుకోవడం జరిగింది సార్. 13 జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 1949 నవంబర్ 26 సరిగ్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంతో రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. 1950 జనవరి 26 రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నాం. రాజ్యాంగం యొక్క ఖర్చు 63,96,729 రూపాయలు. రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ రూపశిల్పిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అనంతశయ్య అయ్యంగర్ గారు అభివర్ణించడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. బ్రిటన్ రాజ్యం కంటే దృఢమైనది, అమెరికా రాజ్యం కంటే అదృఢమైనది. మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అమెరికా నుండి, అలాగే రష్యా నుండి ప్రాథమిక విధులు, ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు, కెనడా నుండి రాష్ట్రపతి ఎన్నిక విధానం, అలాగే గవర్నర్ ఎన్నిక విధానం, బ్రిటన్ నుండి పార్లమెంటరీ విధానం, ఇలా 60 దేశాల నుంచి ఒక్కొక్క అంశాన్ని స్వీకరించి కూడబెట్టి రాసింది సార్ రాజ్యాంగాన్ని.
0: రాజ్యాంగం రాయడం వెనుక ఉన్నటువంటి చాలా ఆసక్తికర విషయాల్ని

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో నాకు నచ్చిన సినిమా పాటలను వినిపిస్తున్నారు వార్కాపూర్ విశ్వాస్ కుమార్ గారు. అయితే మరి విశ్వాస్ కుమార్ గారు, మీరు రాజనీతి శాస్త్రాన్ని చదివిన ఒక విద్యార్థిగా అసలు గణతంత్ర దినోత్సవాన్ని ఈ జనవరి 26 రోజే ఎందుకు జరుపుకుంటారు, దాని వెనుకున్నటువంటి కథ ఏంటి? అసలు
1: చిన్నగా చెప్పుకోవాలనుకుంటే 1929 లాహోర్ సమావేశంలో 1930 జనవరి 26 నాడు సంపూర్ణ పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరుపుకోవాలనుకుంటున్నారు. అదే మన మొదటి స్వాతంత్ర వేడుక. అప్పుడే మనం తొలిసారిగా జెండా ఎగురవేసాం. సరిగ్గా 20 సంవత్సరాలకు 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి అదే రోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
0: మరి గణతంత్ర దినోత్సవం జరుపుడు వెనుక ఈ ఒక చిన్న కథ చెప్పిండు, మరి ఇప్పుడు ఏ పాట వినిపించబోతున్నారు?
1: బాహుబలి 2 లోని దండలయ్య సాంగ్.

ఇవాళ యువజనుల కార్యక్రమంలో నాకు నచ్చిన సినిమా పాటలు వినిపించడానికి వడ్కాపూర్ విశ్వాస్ కుమార్ గారు ఉన్నారు. విశ్వాస్ కుమార్ గారు, అసలు ఓటు హక్కు గురించి చెప్పండి. ఓటు హక్కు అంటే ఏంది? అసలు ఓటు హక్కుకున్న

0: ఎటువంటి ప్రాధాన్యత ఏంది, ఈ వివరాలన్నీ చెప్పండి.
1: ఓటు హక్కు గురించి చెప్పాలనుకుంటే ముందుగల్లా అంబేద్కర్ గురించి చెప్పుకోవాలి. ఏమిటంటే, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రాజ్యాంగంలో ఒక మాట చెప్పిండు, ఈ సమాజంలో సామాన్యుడు సగర్వంగా బ్రతకడానికి నేను వారికి వజ్రాయుధం లాంటి ఆయుధం కలిగినటువంటి ఓటు హక్కుని వారికి ఒక బహుమానంగా ఇస్తున్నా, వారు దాన్ని సద్వినియోగపరచుకుని వాళ్ళ బతుకును మార్చుకుంటారా, లేదా అదే ఓటు హక్కును అమ్ముకొని దుర్వినియోగపరచుకుంటారా అని పేర్కొన్నాడు. కానీ నేటి సమాజంలో ఎలక్షన్స్ టైంలో రాజకీయ నాయకులు ఇచ్చే చీర జాకెట్లకు, సార ప్యాకెట్లకు, సగం పవ్వలకు, 500 నోట్లకు, 1/2 కేజీ చికెన్ కు ఓటు నమ్ముకుంటున్నాడు. ఈరోజు పైసలు పంచి గెలిచిన నాయకుడు రేపు అభివృద్ధి చేస్తాడన్న గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, మనం తిన్న తిండి 4 గంటల్లో అరిగిపోయిన తర్వాత కక్కించడం ఒక MBBS చదివిన డాక్టర్ వల్ల కూడా సాధ్యం కాదు సార్. కానీ ఒక రాజకీయ నాయకుడు తలుచుకుంటే మాత్రం, అంటే ఎలక్షన్స్ ముందు డబ్బులు వంచిన, ఎలక్షన్స్ తర్వాత నేను ఇంకెందుకు అభివృద్ధి చేయాలి, పంచిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేసుకున్నా అనుకుంటే, మనం తిన్నది కాదు సార్, మన తండ్రులు తిన్నది, మన తాతలు తిన్నది కూడా కక్కించే శక్తి ఒక రాజకీయ నాయకుడికి ఉంది. అంటే ఎంత తీస్మార్కాని రాజకీయ నాయకుడైనా ఎలక్షన్స్ టైంలో ఒక సామాన్యుడి ముందు శిరస్సు వంచి చేతులు జోడించి ఓటు అడుగుతుండంటే ఓటుకి ఎంత విలువ ఉందో ఒకసారి గుర్తుంచుకోవాలి. డబ్బు తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తే ఓటేసేటప్పుడు 100 సార్లు ఆలోచించదు. డబ్బు తీసుకోకుండా ఓటేసినప్పుడు ఎలాంటి స్వార్థపూరిత లక్షణాలు లేని యువ నాయకుడు పుట్టుకొచ్చి అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపిస్తాడని నా అంచనా సార్.
0: మరి యువత రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధి జరుగుతుందా? జరిగితే ఎట్లా?
1: ప్రస్తుతం ఈ రోజుల్లో పంచలు కట్టుకునే వాడికి అధికారం ఇస్తే పాత ముచ్చలు చెప్పుకుంటే కాలం వెళ్ళదు సార్. అదే ప్యాంటు షర్ట్ వేసుకునే నవయువ నాయకుడికి అధికారం ఇస్తే నూతన ఆలోచనలతోని దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని నా అంచనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, శాసనసభల్లో చదువుకున్న వాళ్లే ఉండాలి సార్. చదువు రాని వాళ్ళు ఉంటే చదువుకున్న సమస్యలు వాళ్ళకి తెలియదు. ఎంత చదువుకుంటే అంత నిరుద్యోగం మన దేశంలోనే ఉంది సార్. ఇంత పవిత్రమైన భారతదేశంలో ఎంత చదువుకుంటే అన్ని ఉద్యోగ అవకాశాలు ఉండాలి, కానీ ఎంత చదువుకుంటే అంత నిరుద్యోగంతో తల్లడిల్లుతుంది దేశం. కాబట్టి యువత రాజకీయాలకు వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది.
0: చివరగా, మరి నువ్వు చదువుకొని ఏం సాధించాలనుకుంటున్నావు? అలాగే నీతోటి యువకులకు, ఇప్పుడు చదువుకుంటున్న యువతి యువకులకు నువ్వు ఏం చెప్తావు, వాళ్ళకి ఏం సలహాలు సూచనలు అందిస్తావు?
1: ముందుగా నా గురించి చెప్పాలనుకుంటే, పీజీకి సంబంధించిన నోటిఫికేషన్ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది సార్. దానికి ప్రిపేర్ అవుతున్నా. ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చెప్పాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. సిలబస్ ఏంటో తెలుసుకోకుండా మొత్తం చదివితే మార్కులు రావు. వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ సిలబస్ ఏంది మనం అది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే చదువుకోవాలి. మళ్ళా చదువుతున్నప్పుడు నెగిటివ్ థింగ్స్ వస్తాయి సార్, ఈ పోటీలో నేను తట్టుకుంటున్నా తట్టుకోనా, నాతో అవుతుందా కాదా, ఒక్క పోస్ట్కి 700-800 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఇంతకుముందు నోటిఫికేషన్ లేకనే మనం బాధపడ్డాం సార్, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక బాధపడితే దానికి అర్థం ఉండదు సార్. వచ్చినా పర్వాలేదు, నాకు సక్సెస్ కావాలనుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది సార్.
0: మంచిది విశ్వాస్ కుమార్ గారు, మంచి సలహాలు సూచనలు అందించారు. చివరిగా ఏ పాట వినిపిస్తారు?
1: మహర్షి సినిమాలోని పదర పదర సార్.
0: విశ్వాస్ కుమార్ గారు, మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మేము మనసు నిండుగా కోరుకుంటూ మీ అనుభవాల్ని, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్ కుమార్తో ముచ్చట పాటల నడుమ విన్నారు. వీటితో ముచ్చట పెట్టింది పి అశోక్.

రేపు జమట్టు 5:30 శక్తిశ్రీల కార్యక్రమంలో ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నాన్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన పెందూరు శాంతాబాయితో ముచ్చట వింటారు. వీతో ముచ్చట పెడతారు కేలెనిన్. గట్లనే కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్ పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన బెజ్జంకి నవ్యశ్రీతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు జీ గంగావణి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు హామీ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా ఇయాల్టి. రేపటి కార్యక్రమాలు, ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొజ్జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబారపేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు మొదటి భాగం వింటారు. నాన్నూరు మండలం ఖైర్దాడ్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు మొదటి భాగం వింటారు. 7:15 ఇల్లు యువసం కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం వింటారు. రైతంతరంగంలో పెజ్జొన్న సాగు అనుభవాల గురించి బోరజ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలిని. వీతో పాటు 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపటి నుండి మా గురువు జంగం పంతులు కథ వింటారు. రచనా పట్టణం పెద్దింటి అశోక్ కుమార్. 9:45 ముచ్చటలో సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయుడు మన్నే ఏలియతో ముచ్చట రెండో భాగం వింటారు. వీతో ముచ్చట పెడతారు కేలిని. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణన్ వయోలిన్ వాదన వింటారు. 10:30 మద్రిమలో పాటలు వింటారు. వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఇవాళ్టి కార్యక్రమాలు ఇవి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో

ఆకాశవాణి ప్రాంతీయ వార్త ముంజాల తిరుపతి. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి దేవాదల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష నిర్వహించి నాణ్యమైన యునానీ వైద్య సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీ టెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు 1.15 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా 50,000 మందికి పైగా అర్హత సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ యాత్ర ఈరోజు రేపు కొనసాగుతుంది. ఈరోజు కొత్తగూడెంలో పర్యటించిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణికి నైని కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గత యూపీఏ పదవీ కాలంలో అవినీతి కారణంగా అన్ని బొగ్గు గనులను బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా వేలం నిర్వహించాలని సుప్రీంకోర్టు 2014లో ఆదేశించిందని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఆ విధానాన్ని అమలు చేస్తూనే సింగరేణికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో తాడిచెర్ల బ్లాక్ 2ను వేలం లేకుండానే సింగరేణికి కేటాయించిందని చెప్పారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను నిర్లక్ష్యం చేసి అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. కానీ ఇందుకు భిన్నంగా అత్యంత విలువగల తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ ను ఎలాంటి వేలం లేకుండానే సింగరేణికి నేరుగా కేటాయించి వేలాది మంది కార్మికుల భవిష్యత్తును కాపాడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 182 మిలియన్ టన్నుల నిల్వలు కలిగిన ఈ బ్లాకు కేటాయింపు ద్వారా 50 ఏళ్ల పాటు ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది. దీనివల్ల సింగరేణికి 2,550 కోట్ల రూపాయల ప్రీమియం ఖర్చులు ఆదా కావడమే కాకుండా రాష్టానికి రాయల్టీల రూపంలో 16,000 కోట్ల రూపాయల ఆదాయము సమకూరుతుంది. దేవాదల ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 146 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ములుగు జిల్లా కన్నాయిగూడ మండలంలోని జే చొక్కారావు దేవాదల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదని, మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లను ముయ్యలేమని తెలిపారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును లోపభూయిష్టంగా డిజైన్ చేయడం పట్ల భట్టి విమర్శించారు. 12 జిల్లాల్లోని 17 నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందించేందుకుగాను దేవాదల ప్రాజెక్టు పనులను పూర్తి చేసి 22 రిజర్వాయర్లను నింపడానికి నిధులను విడుదల చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆయుష్ విభాగంపై ఈరోజు సమీక్ష నిర్వహించి నాణ్యమైన యునానీ వైద్య సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిజామియా, టిబ్బీ కాలేజ్, హాస్పిటల్లు ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలని పేర్కొంటూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వచ్చే జనవరి నాటికి వేగవంతంగా పూర్తి చేయాలని టీజీఎం ఎస్ఐడిసి చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. వైద్య సేవలు, విద్యాబోధన నిరంతరాయంగా సాగేలా చూసేందుకు ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు. అలాగే మౌలాలిలోని యునానీ దవాఖానలో వైద్య సేవల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని మంత్రి ఆదేశించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి విమర్శించారు. మంత్రి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరినా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ గోదావరి జలాలను పంపు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ నేరుగా పంపింగ్ చేయగలిగితే బ్యారేజీలు ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎలినినో ప్రభావంతో ఈసారి

0: విమర్శలు తగ్గాయని, ఇలాంటి సమయంలో రాజకీయాలు కాకుండా అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని మంత్రి కోరారు. ప్రజాప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన అమలు, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పథకాల ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డిలతో కలిసి కొత్తకోట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 15వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో సంభాషిస్తారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న 2200 మంది సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆయా అధికారుల సంఘం ప్రతినిధులతో సమావేశమై కోల్ ఇండియాతో సమానంగా వేతన సవరణ పనితీరు ఆధారిత చెల్లింపుల అమలుపై వారి డిమాండ్లను సమీక్షించారు. అధికారుల సంఘానికి భరోసా కల్పించి రాబోయే 3 నెలల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని యజమాన్యాన్ని బట్టి ఆదేశించారు. సింగరేణి సంస్థ పోటీతత్వాన్ని పెంచేలా, అంతర్జాతీయ స్థాయికి విస్తరించేలా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రులు వాకట్ శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో కలిసి వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ 237 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మక్తల్ నారాయణపేట 4 లైన్ల హామ్ రహదారిని 12 నుంచి 16 నెలల్లో పూర్తి చేసి ప్రజలు కేవలం 20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తామని తెలిపారు.
1: ఎంతో మంది చనిపోవడం, కాలు చేతులు ఇవ్వడం, ఇంకా ఎంతో మంది వికలాంగులు కావడం, హాస్పిటల్లో ఇలా డెలివరీ ఎమర్జెన్సీ ఉన్నది, పోవాలన్నా గానీ 25 కిలోమీటర్లకు గంట 20 నిమిషాలు. మీకు మాటిస్తున్నా, 1 సంవత్సరం అంటే 12 నుంచి 16 నెలల లోపు ప్రతి నెల ఒకసారి రోడ్ ఇన్స్పెక్షన్ చేపించి 20 నిమిషాలలో మక్తల్కి వెళ్లి నారాయణపేట పోతారు, అది నేను గ్యారంటీగా చెప్తున్నా.
0: మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ది చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే అధికారిక వెబ్సైట్ tgtet.apt.online.inలో టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు 1,15,028 మంది అభ్యర్థులు హాజరుకాగా 50,544 మంది అర్హత సాధించారు. ఇందులో 23,623 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక కమ్యూనిటీల వారీగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే ఎస్టీలు 51.03%, బీసీలు 40.36%, ఈడబ్ల్యూఎస్లో 22.43%, జనరల్ అభ్యర్థులు 20.15% ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళలే మెరుగైన ప్రతిభ కనపరిచారు. పేపర్2 మ్యాథ్స్లో 32,555 మంది మహిళలు హాజరుకాగా అందులో 12,495 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 11,567 మంది హాజరుకాగా 5,488 మంది ఉత్తీర్ణులయ్యారు. లార్డ్స్లో జరిగిన మొదటి మహిళల టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టీమిండియా నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 341 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. కాగా భారత బౌలర్ స్నేహ్ రాణా 4 వికెట్లు తీసుకుని విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగాలు తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. రక్తదానం చేసిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు రక్తం ప్యాకెట్లతో ముఖ్యమంత్రి నివాసానికి మార్చిగా వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి దేవాదుల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష

0: నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గిరిపదం ఆదివాసీ గిరిజనులు వాళ్ళు జరుపుకునే పండగలు, అలాగే వారి సాంప్రదాయాలను పాటల రూపంలో కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపద కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాతల శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటల మొదటి భాగం వింటారు. గట్లనే నాన్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు మొదటి భాగం వింటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాతల శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు మొదటి భాగం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇప్పటి వరకు గిరిపథం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్రే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటల మొదటి భాగం విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గిరిపదం కార్యక్రమం వింటున్నారు. గిరిపదం కార్యక్రమంలో నాన్నూరు మండలం ఖైర్దట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటల మొదటి భాగం ఇప్పుడు విందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో. నాన్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు మొదటి భాగం

0: థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: గిరిపదం కార్యక్రమంలో మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటల మొదటి భాగం వింటున్నారు.
3: శంభు సదాశివా

ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో నాన్నూరు మండలం ఖైరితాట్వ గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు మొదటి భాగం విన్నారు. ఇది ఇయాల్టి గిరిపదం.

రేపు జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు 3వ భాగం వింటారు. గట్లనే ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన అలాల్ సుశీల బృందం పాడిన లాలి పాటలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు నైణ్యమైన విద్యను అందించాలనే ఆశయంతో ఏర్పాటైన జవహర్ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 665 జవహర్ నవోదయ విద్యాలయాలున్నాయని, ఒక్కో రాష్ట్రంలో 15 చొప్పున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని, ప్రస్తుతం వీటిలో 6 తరగతిలో ప్రవేశానికి ఉద్దేశించి జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2027కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ విద్యాలయంలో ప్రవేశానికి మొదటి అర్హత సదరు విద్యార్థి సంస్థ ఉన్న జిల్లాకు చెందిన వారై ఉండాలి. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. సీట్లలో 75% గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. 3, 4, 5 తరగతులను గ్రామాల్లో చదివిన విద్యార్థులు ఈ కోటా కింద సీటు పొందగలరు. 3వ వంతు సీట్లను బాలికలకు కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లను పాటిస్తారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 2015 మే 1, 2017 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2027లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. నవంబర్ 28న పరీక్ష జరుగుతుంది. సంబంధిత ప్రశ్న పత్రంలో 3 విభాగాలు మెంటల్ ఎబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఆర్థమెటిక్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటాయి. 100 మార్కులకు ఆ 3 కలిపి 80 ప్రశ్నలు ఇస్తారు. కాల వ్యవధి 2 గంటలు. ఇంగ్లీష్ తెలుగు తోడై ఉభయ రాష్ట్రాల్లోని విద్యార్థులు హిందీ, ఒరియా, మరాఠీ, ఉర్దూ, కన్నడ మాధ్యమంలో పరీక్ష పేపర్ ఇస్తారు. నిర్దేశిత దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలను జత చేసి 31 జూలైలోగా ఆన్లైన్లో సమర్పించాలి. వెబ్సైట్ చిరునామా https://navodaya.gov.in. మరొక సమాచారం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 5 ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. CUETUG 2026 రాసిన విద్యార్థులు అర్హులు. MSc మ్యాథమెటిక్స్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అప్లైడ్ జియాలజీ, సైకాలజీ, MA తెలుగు, హిందీ లాంగ్వేజ్, సైన్స్, ఉర్దూ, ఫిలాసఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీకి తోడు 4 బిఎస్ ఆన్సర్ రీసెస్ కెమిస్ట్రీ ఉన్నాయి. అర్హతకు తోడు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 21 జూలై లోపు దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ చిరునామా https://acad.uohyd.ac.in. ఇవి ఇయల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది.

0: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదించింది. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్దంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్దమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్దమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్జీ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్టంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు 27 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది 28 బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన 27 నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहां पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूं कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्रीज लखनऊ के आसपास स्थापित होने जा रही है और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 పైగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ద ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏటీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వీడీను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్టపతి భవన్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్టపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్ స్వచ్చ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు.

0: అలాగే ఎన్సీసీ పౌర విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందించడానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తికా భాటియా లార్డ్స్ లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుకరామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయం మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈ రోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్ లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈ రోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్, ఆ దేశ ఆర్థిక అభివృద్ది సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్దతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా 2 దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్దం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈ రోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈ రోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా ఇల్లు యువసం వ్యవసాయదారుల కార్యక్రమం. ఎన్నో ఏళ్ల సంధి యువసం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యువసంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీదుగా అవగాహన కల్పించి శాస్త్రవేత్తల

0: సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం వింటారు. గట్లనే రైతాంతరంగంలో పెజ్జొన్న సాగు అనుభవాల గురించి బోరజ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగుల అచ్చారెడ్డితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలినేన్. మిర్ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ముందుగా వాతావరణం. తెలంగాణలో రాబోయే 24 గంటలలో చాలా ప్రాంతాలలో ఎండ మరియు పాక్షికంగా మేఘవృతమై వాతావరణం ఉంటుంది. కొన్ని చోట్ల చిన్నపాటి జల్లులు లేదా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 35 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చును. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 27 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం ఇప్పుడు విందా.
1: కోళ్ల పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనేది ఆహార పరిశ్రమలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఒక ఉపశాఖగా చెప్పవచ్చు. ఇందులో చికెన్, గుడ్లు సరఫరా చేయడమే కాకుండా అనేక రకాలైనటువంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, అలాగే దానికి సంబంధించిన ఫీడ్ తయారీ, చికెన్ ప్రాసెసింగ్, తర్వాత లోగో బ్రాండింగ్, లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిశ్రమ ద్వారా ఎన్నో ఉపాధి పనిదినాలు, అలాగే స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇది చిన్న స్థాయిలో పెంచుకోవచ్చు, అలాగే ఇది దీనికి కావలసిన భూమి కూడా తక్కువ పరిమాణంలో తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చును. అలాగే దీంట్లో గుడ్లు మరియు మాంసం రెండు విభాగాల్లో ఆదాయం లభిస్తుంది, అది బ్రాయిలరు మరియు లేయర్ పరిశ్రమ. దీంట్లో మొట్టమొదటి కొత్త వారు కూడా ఈ పరిశ్రమని ప్రారంభించవచ్చును. ఇందులో 6 నుంచి 8 వారాలలో మనకి కోడి మాంసము మార్కెట్ కు సిద్ధమవుతుంది. ఇక గ్రామీణ రంగంలో మనకి ఎలాంటి వనరులు కావాలని చూసినట్టయితే మనకి స్థానికంగా ఆహార పదార్థాల వాడకం, ఫీడ్ తయారీ పరిశ్రమలు వంటివి కూడా దీనికి అనుబంధంగా మొదలు పెట్టుకోవచ్చును. అలాగే కోడి పరిశ్రమ, ఈ పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా మనకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటే ఫారం ఆధారిత ఉద్యోగాలు, పౌల్ట్రీ ఫారం అసిస్టెంట్ ఉద్యోగము, అలాగే కోళ్లు పరిరక్షకులుగా ఉద్యోగము, అలాగే వెటర్నరీ అసిస్టెంట్స్ కి, ఫీడ్ మేనేజ్మెంట్ కు సంబంధించిన వాటిలో మనకి ఉపాధి దొరుకుతుంది. ఇదే కాకుండా మనకి ఆక్సిజన్ మేనేజ్మెంట్, నీటి శుద్ధి, నీటి యొక్క పిహెచ్ పరీక్ష, అలాగే వాటి యొక్క రక్షణ మొదలైనవన్నీ కూడా ఇందులో సేవలుగా మనం చెప్పవచ్చును. ఇవే కాకుండా వాల్యూ అడిషన్ సంబంధించి గుడ్లను శుభ్రపరచడము, ప్యాకింగ్, అలాగే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే ఫ్రోజన్ క్యూబాక్స్ తయారీ, అలాగే బ్రాండింగ్, మార్కెటింగ్, వీటితో పాటు ఇతర సేవలు, వెటర్నరీ క్లినిక్, వ్యాక్సినేషన్ సేవలు, ఫీడ్ వినియోగము సంబంధించిన రిపోర్ట్స్, దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా దానికి అనుబంధంగా పెరిగే అవకాశం ఉన్నది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఎందుకు ముఖ్యమైనది అని చూసినట్టయితే ఈ పరిశ్రమ యొక్క ముఖ్య ఉద్దేశము నిరుద్యోగ సమస్యలు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు నిరుద్యోగ సమస్య అనేది ఒక పెద్ద ఆందోళనకరమైన అంశము ప్రస్తుత కాలంలో. కాబట్టి పట్టభద్రులు, ఉపాధి మరియు వ్యవసాయ ఆధారిత విభాగాలు సరైనంతగా లేనప్పుడు మనకి కోళ్ల పరిశ్రమ అనేది చిన్న పెట్టుబడితో, తక్కువ రిస్క్తో త్వరిత ఆదాయ ప్రక్రియ కాబట్టి ఇది ఆకర్షణీయమైన ఒక మనకు ఉపాధి అవకాశంగా ఉన్నది. ఇక ఆర్థిక స్వావలంబన కోసం ఈ పరిశ్రమ ద్వారా యువత వాళ్ళ ఇంటి వద్దనే ఉండే తల్లిదండ్రుల సహకారంతో స్వామి ఉపాధి పొందవచ్చును. ఈ కోళ్ల పరిశ్రమకు అవసరమైన మూల వనరు చూసినట్టయితే మనకి 1 డే ఓల్డ్ చిక్స్ అంటే చిన్న పిల్లలు, నాణ్యత గల బ్రాయిలర్ లేదా గుడ్ల కోడి, అలాగే ఫీడ్ సంబంధించి కార్వి, మకాయి, సోయాబీన్ మిక్స్ వంటివి అవసరం, అలాగే నీరు, శుద్ధమైన నీరు లేదా ఆర్ఓ ఫిల్టర్ నీరు, తర్వాత వాటి వసతి కోసం ఒక గది, పూల్ హౌస్ వంటివి, అలాగే చలి, లైటింగ్, నియంత్రణ ప్రక్రియ, ఇవి మనకు కావాల్సిన కనీస అవసరాలు, ఇన్పుట్స్. తర్వాత కోడి పరిశ్రమలో యువతకు ప్రత్యేక అవకాశాల గురించి చూసినట్టయితే ఈ పరిశ్రమలో, కోళ్ల పరిశ్రమలో ఆదిలాబాద్కి సంబంధించి ఆదిలాబాద్కి పెద్ద స్థాయిలో పాడి భూములు మరియు నీటి వనరులు ఉన్నాయి. అలాగే గ్రామీణ యువతలో వ్యవసాయ అనుభవం ఎక్కువగా ఉండడం, అలాగే పెద్ద నగరాలు అనేటువంటి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటివి మనకి అందుబాటులో ఉండడం. ఇక ఉపాధి అవకాశాలు చూసినట్టయితే మనకి 1500 నుంచి 2000 కోళ్ల నిర్వహణకి మనకి 4 నుంచి 5 వ్యక్తులకు ఉద్యోగ అవకాశము, ఉపాధి అవకాశం లభిస్తుంది. అలాగే గుడ్లు ప్రాసెసింగ్ ప్రక్రియ మరియు వాటిని అమ్మకము, అలాగే వాల్యూ అడిషన్ చేయడము, అలాగే గుడ్ల ప్రాసెసింగ్ ప్యాకింగ్ మరియు ఫ్రోజన్ చికెను, అలాగే ఆరోగ్యకరమైన మరియు ఆర్గానిక్ కోడి

బదులు, అలాగే సర్వీస్ ప్రొవైడర్ అవకాశాలకు వచ్చేసరికి మనకి వెటర్నరీ సేవలు, ఫీడ్ కౌన్సిలింగ్, అలాగే పౌల్ట్రీ ఫామ్ మేనేజ్మెంట్ సేవలు మొదలైన వాటిలో మనకు ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి. అలాగే మార్కెట్ అండ్ ట్రేడ్కి సంబంధించి అందుబాటులో ఉన్న షాండీలు, వీకెండ్ మార్కెట్సే కాకుండా పెద్ద మార్కెట్లకు కూడా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనకి దీనికి సంబంధించిన పెట్టుబడి ఖర్చుల వివరాలు చూసినట్టయితే ఒక 500 బర్డ్స్ తో ఒక యూనిట్ పెట్టడానికి డే ఓల్డ్ చిక్స్ ఒక 500 కావాలి, వాటి ఖర్చు 15,000 రూపాయలు. అలాగే పౌల్ట్రీ షెడ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక 80,000 రూపాయలు, అలాగే ఫీడ్ 8 వారాల కోసం 40,000 రూపాయల ఖర్చు, అలాగే వ్యాక్సినేషన్, మెడిసిన్ మొదలైనటువంటి వెటర్నరీకి సంబంధించిన సేవల కోసం మనం ఒక 10,000 రూపాయలు, అలాగే ఇతరత్ర ఖర్చులు ఒక 5,000 వేసుకున్నట్టయితే మొత్తం 150,000తో ఒక 500 బర్డ్స్ తో మనం పౌల్ట్రీ పరిశ్రమని స్థాపించవచ్చును. ఆదాయం మనకు 8 వారాలలోపు వస్తుంది. ఆదాయం వివరాలు చూసినట్టయితే బ్రాయిలర్ విక్రయము 500 బర్డ్స్ ఒక కేజీకి 180 రూపాయలైనా కూడా మనకు 90,000 రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే గుడ్డు విక్రయాలు చూస్తే ఒక 150 గుడ్లు వస్తాయి అనుకున్న 150 x 5 రూపాయలు ఒక గుడ్డుకు ధర వేసుకున్నప్పుడు మనకి 750 రూపాయలు అవుతుంది. ఆ విధంగా మొత్తం టోటల్ ఇన్కమ్ 8 వారాలలోపు 90,750 రూపాయలు వస్తుంది 500 బర్డ్స్ తో మనం పరిశ్రమ ప్రారంభించినట్టయితే. ఇక లాభాలు చూసినట్టయితే 90,750 రూపాయలు ఆదాయము, దీనికి అయ్యే పెట్టుబడి ఖర్చు 150,000. మనకి ఈ 6 నుంచి 7 వారాల్లో మనకు వచ్చే 500 బర్డ్స్ తోటి స్టార్ట్ చేసిన పౌల్ట్రీ పరిశ్రమ నుంచి మనకు వచ్చే ఆదాయము పెట్టుబడి పోను 59,250 రూపాయలు. మనకు నికరంగా మొదటి సైకిల్లో లాసే వస్తుంది, కానీ ఇది వరుసగా 2-3 సార్లు కంటిన్యూగా చేయడం వల్ల పెట్టుబడి ఖర్చు 150,000, మనకు వచ్చిన ఆదాయం 90,750, అంటే 59,250 రూపాయలు మనకు నష్టం వస్తుంది నికరంగా మొదటి సైకిల్లో. కానీ ఇదే కంటిన్యూస్ గా 2-3 సైకిల్స్ అంటే మరొక 6-8 వారాలు ఇంకొక 2 సార్లు మనం కొనసాగించినట్టయితే అప్పుడు ఈ పరిశ్రమ లాభాల్లోకి ఎంటర్ అవుతుంది. దీంట్లో విజయ సూత్రాలు పౌల్ట్రీ పరిశ్రమలో ముఖ్యంగా మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే నాణ్యమైన కోడి పిల్లలను ఎంచుకోవాలి, తర్వాత సరైన పోషకాలు ఇచ్చే ఫీడ్ను తయారు చేసుకోవాలి, అలాగే పరిశ్రమను వ్యాపార దృష్టితో చేయాలి, అలాగే స్థిరమైన మార్కెట్ కనెక్టివిటీ పెంచుకోవాలి. వాటికి సంబంధించిన అగ్రిమెంట్లు మనం చేసుకోవడం ద్వారా మనం ఖచ్చితమైన విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోళ్ల పరిశ్రమ భారతదేశంలో ప్రత్యేకంగా గ్రామీణ రంగంలో ఉపాధి సృష్టికి ఒక ముఖ్యమైన రంగంగా ఉంది. వ్యవసాయం తర్వాత ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో యువతకు ఇది తక్కువ పెట్టుబడి, తక్కువ రిస్క్ మరియు త్వరిత లాభపు అవకాశం కలిసి ఉన్నదైనందువల్ల మనకి ఇది మంచి వ్యాపార రంగం. అలాగే సరైన శిక్షణ, మార్కెట్ లింకేజ్, సహకార పథకాలు ఉంటే యువతకు స్వయం ఉపాధి అవకాశాలకి ఇది ఒక మంచి అవకాశం. ఈ పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి మాత్రమే కాకుండా స్థానిక ఆర్థికాభివృద్ధి, కుటుంబ ఆదాయం పెంపు మరియు మనకి వాల్యూ చైన్లో కూడా వాల్యూ అడిషన్ పెంచడానికి ఒక ముఖ్యమైన అవకాశంగా ఉంటుంది. ఇక ఆదిలాబాద్లో ఒక 500 కోళ్లతో ఒక పౌల్ట్రీ పరిశ్రమ స్థాపనకి ఆర్థిక విశ్లేషణను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాము. మనకి పౌల్ట్రీ యూనిట్లో అనగా కోళ్ళు కోసం పెంచేది అలాగే మాంసం కోసం పెంచేదిగా 2 రకాలుగా ప్రధానంగా ఉంది. ఒక 500 బర్డ్స్తో మనం బ్రాయిలర్ యూనిట్ స్థాపించినట్టయితే దీంట్లో ముఖ్యమైన నిర్ణయం మనకి కోళ్ళ కోసమా గుడ్ల కోసమా అనేది ముఖ్యమైనది మొదటి నిర్ణయం. తర్వాత ఇది దాని స్థలం కాకుండా మనకు అయ్యే ముఖ్యమైన ఖర్చు ఏంటంటే పౌల్ట్రీ షెడ్ స్ట్రక్చర్ కోసం 100,000 రూపాయలు, అలాగే ఎక్విప్మెంట్, దానికి సంబంధించిన ఫీడర్స్, డ్రింకర్స్, నెట్స్ ఒక 20,000 రూపాయలు, బ్రూడింగ్ హీటరు లైటింగ్ పర్పస్ కోసం పెట్టే ఖర్చు 15,000 రూపాయలు, అలాగే వాటర్ స్టోరేజ్, ఫెన్సింగ్ కోసం 10,000, ఇతరత్ర ఖర్చులు టూల్స్, క్లీనింగ్ కోసం 5,000 రూపాయలు, మొత్తం 150,000 రూపాయలు. ఇందాక చెప్పినట్టు మొదటి సైకిల్ పూర్తయిన తర్వాత మనకి వచ్చే ఇన్కమ్ నికరమైన మొత్తం పెట్టుబడి చూసినట్టయితే 93,000 ప్లస్ స్థిర ఖర్చు 150,000 ఒక 243,000 అవుతుంది. దీంట్లో నుండి ఉత్పత్తి వివరాలు చూసినట్టయితే మనకి 8 వారాల్లో మనకు ఆదాయము వస్తుంది. 500 పక్షుల్లో ఒక 90% మనం సక్సెస్ రేట్ చూసినప్పటికీ 450 బర్డ్స్ తీసుకుంటే 450 బర్డ్స్ ఇంటూ ఒక బర్డ్ సగటున 1.6 కేజీలు అనుకుంటే 720 కేజీలు అవుతుంది. మనకి 720 కేజీలు ఇంటూ కేజీ 180 రూపాయలు ధర అనుకుంటే మార్కెట్ ధర 1,29,600 రూపాయలు వస్తుంది. ఇది ఒక సైకిల్ పూర్తి చేసినప్పుడు. మనకి ఒక్కో సైకిల్లో వెంటనే ఆదాయం రాదు. ఇలాంటివి 2 లేదా 3 సైకిళ్లు మనం విజయవంతంగా పూర్తి చేస్తే పౌల్ట్రీ పరిశ్రమ లాభాల్లోకి అడుగు పెడుతుంది. ఇందులో ముఖ్యమైనది మనము బ్రాయిలర్ ఉత్పత్తి చేయాలా, లేయర్ ఉత్పత్తి చేయాలా, కోడి మాంసం కోసం పౌల్ట్రీ పరిశ్రమ నడపడమా, లేకపోతే గుడ్ల ఉత్పత్తి మరియు వ్యాపారం కోసమా, ఈ 2 చూసినప్పుడు ఇందులో ఈ ప్రధానమైన ఉన్నందువల్ల బ్రాయిలర్ ఉత్పత్తి అనేది మాంసం కోసం కోళ్ల పెంపకం, లేయర్ ఉత్పత్తి అనేది గుడ్ల కోసం కోళ్ల పెంపకం.
ఈ రెండు విధానాల మధ్య పెట్టుబడి ఖర్చులు

0: ఆదాయము లాభదాయకత మరియు రిస్క్ పరంగా గణనీయమైన తేడాలు ఉన్నాయి. అందుకే వ్యాపారం ప్రారంభించే ముందు మనము తులనాత్మకంగా రెండింటి మధ్య కంపారిజన్ చూడడం అవసరం, ఆర్థిక కంపారిజన్. మొదటగా బ్రాయిలర్ మరియు లేయర్ యొక్క ప్రాథమిక తేడాలు చూద్దాము. ఉత్పత్తి లక్ష్యం మనం బ్రాయిలర్లో మాంసం కోసం, అదే లేయర్లో గుడ్ల కోసం. అదే ఉత్పత్తి కాలం బ్రాయిలర్ ఏమో 6 నుంచి 8 వారాలు, లేయర్లేమో 18 నుంచి 72 వారాల సమయం కావాలి. పెట్టుబడి తిరిగి వచ్చే సమయం మనకి బ్రాయిలర్లో త్వరగానే వస్తుంది, కానీ లేయర్లో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అలాగే నిర్వహణ ఏది సులభం అంటే మనకి బ్రాయిలర్ నిర్వహణ అనేది తక్కువ ఖర్చుతో తక్కువ కష్టంతో చేయవచ్చును, లేయర్ నిర్వహణ ఎక్కువ కష్టతరంగా ఉంటుంది. అలాగే రిస్క్ స్థాయి చూసినట్టయితే బ్రాయిలర్లో మధ్యస్థమైన రిస్క్ ఉంటుంది, అలాగే లేయర్ ప్రొడక్షన్లో కాస్త ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే ఆదాయ స్వరూపం చూసినట్టయితే బ్రాయిలర్లో ఒకేసారి వస్తుంది, అదే లేయర్లో ఎప్పుడు కంటిన్యూస్గా గుడ్లు అమ్మిన కొద్ది మనకు ఆదాయం వస్తూ ఉంటుంది. షెడ్ నిర్మాణం కోసం బ్రాయిలర్ 500 కోళ్ళ కోసం 1 లక్ష రూపాయల షెడ్ అయితే అవసరమైతే, లేయర్ గుడ్ల కోసం 500 కోళ్ళ కోసం 150,000 రూపాయలు అవసరమవుతుంది. అలాగే పరికరాలు చూసినట్టయితే బ్రాయిలర్ పౌల్ట్రీలో 20,000 రూపాయలు అయితే లేయర్ పౌల్ట్రీలో 40,000 కావాలి. అలాగే బ్రూడింగ్ లైటింగ్ ఏర్పాట్ల కోసం బ్రాయిలర్ 15,000 రూపాయలు అయితే లేయర్ 30,000 రూపాయలు అవసరం. అలాగే మొత్తం స్థిర పెట్టుబడి బ్రాయిలర్ 500 కోళ్ళ పరిశ్రమ కోసం 150,000 అవసరమైతే లేయర్ 250,000 రూపాయలు అవసరం. అలాగే ఆపరేటింగ్ ఖర్చు చూసినట్టయితే బ్రాయిలర్ ఒకరోజు వయసున్న కోళ్ళు వాటి కోసం 16,000, అలాగే ఫీడ్ పర్పస్ కోసం 54,000 రూపాయలు, అలాగే మందులు వ్యాక్సిన్ కోసం 6,000 మరియు లేబర్ కరెంటు కోసం 14,000, ఈ విధంగా 90,000 రూపాయలు అవుతుంది. అదే లేయర్లో ఇదే ఖర్చు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనకి 3,65,000 అవుతుంది. ఇందులో ప్రధానమైనది ఫీడు, అలాగే మనకి మందులు వ్యాక్సిన్ లేబర్ ఖర్చు, మిగతా అన్ని కూడా లేయర్ పరిశ్రమలో ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఉత్పత్తి మరియు ఆదాయం వివరాలు చూస్తే బ్రాయిలర్లో ఒక కోడి బరువు 1.6 కేజీలు అనుకున్న సరాసరి మార్కెట్ ధర 180 రూపాయల కిలో అనుకున్న, మనకి 90% సర్వైవల్ రేట్ అనుకున్న 450 పక్షులు × 1.6 కేజీ 720 కిలోలు, 720 కిలోలు ఇంటూ మనకి 180 రూపాయల కిలో అనుకుంటే 1,29,600 రూపాయలు ఆదాయం వస్తుంది. అదే లేయర్లో కోడి గుడ్లు ఎన్ని గుడ్లు ఒక కోడి సంవత్సరానికి పెడుతుంది అంటే 280 వరకు పెట్టే అవకాశం ఉంది. మొత్తం గుడ్లు 500 × 280 1,40,000 రూపాయలు, సగటున ఒక గుడ్డు ధర 5 రూపాయలు వేసుకుంటే మనకు గుడ్ల నుంచి వచ్చే ఆదాయం 7,00,000 రూపాయలు వస్తుంది. 1,40,000 × 5 7,00,000 రూపాయలు. అలాగే ఇతరత్ర కోళ్ళ నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా 50,000 వరకు ఆదాయం వస్తే మనకు మొత్తం ఆదాయం 7,50,000 రూపాయల ఆదాయం వస్తుంది. మొత్తం బ్రాయిలర్లో లాభం చూసినట్టయితే నికరంగా 39,600 ఒక సైకిల్ పూర్తయ్యేసరికి, అదే లేయర్లో ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి 385,000 ఆదాయం వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా దృష్ట్యా సరైన ఎంపిక ఏదని చూసినట్టయితే బ్రాయిలర్లో అనుకూలత తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు, త్వరితంగా ఆదాయం వస్తుంది, చిన్న స్థాయి యువతకు సరైనది. అదే లేయర్ అనుకూలత చూసినట్టయితే ఇది దీర్ఘకాలిక వ్యాపారం, దీనిలో స్థిరమైన ఆదాయం వస్తుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల కోసం ఇది అనుకూలమైనది.
1: ఇప్పటి వరకు పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా రైతాంతరంగం. యవసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో వినిపిస్తున్నాం. ఈరోజు పెజ్జొన్న సాగు అనుభవాల గురించి భోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలేనేని.
2: భోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. వీరి వ్యవసాయానికి సంబంధించిన అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం లచ్చారెడ్డి గారు.
3: నమస్తే.
2: ఇప్పుడు మీకు ఎంత భూమి ఉన్నది?
3: 3 ఎకరాల 20 గుంటలు ఉన్నది.
2: ఇప్పుడు ఇందులో ఏమేమి పంటలు వేస్తారు?
3: పత్తి, ఒక సంవత్సరం పత్తి, ఒక సంవత్సరం ఏమో సోయాబీన్, తొగరి. మరి సోయాబీన్ తొగరి తీసినాక ఇప్పుడు ఏమో జొన్న వస్తున్నాము. ముందైతే పత్తి తొగరి వేస్తుంటే మరి సోయాబీన్ పత్తి, లేకుంటే 3 సంవత్సరాలు కంటిన్యూ పత్తి.
2: ఇప్పుడు మొన్న యాసంగిలో ఏమేసారు?
3: యాసంగిలో పురం కచ్చి పోయింది. పురంతో పోయితే పత్తి ఉండే, పత్తి తీసేసి శనగ పోసినాము.
2: ఎంత వచ్చింది శనగ?
3: శనగ వచ్చింది ఎకరకు 10 క్వింటల్ దాకా వచ్చింది.
2: ఈయోడు అంటే మొన్నటి

0: వానాకాలం పంటలు వేసిన పత్తి వానలతోని బాగా మందికి రాలే. మీకు ఈ ప్రాంతంలో ఎట్లా వచ్చింది?
1: పోయిన సంవత్సరం ఏమో మాది పురంకు పోయిండే, జాడుతుండే, అయితే మొత్తం దాన్ని తీసేసి శనగనే పోసేసినాము.
0: ఎట్లా శనగ కొంచెం ఆదుకున్నదా?
1: ఎక్కడికి 10 క్వింటల్ పడ్డట్టు పడ్డది, 8-9 అయితే పడ్డది.
0: ఈ ఏడు వానాకాలం షురు అవుతున్నది సీజన్, ఈ ఏడు ఏం పంటలు వేయబోతున్నారు?
1: పత్తి వేయాలనుకుంటున్నాం, పత్తి వేస్తున్నాం.
0: అంటే ఒక పత్తి ఒకటే ఇస్తారా, లేక ఇంకా అందులో అంతర పంట గానీ ఇంకా వేరే పంట కూడా?
1: పత్తి ఒక్కటే, పత్తి తీసి వెళ్ళిపోతే పత్తి తీసి మరి జొన్న పోయాలనుకుంటున్నాం.
0: ఈ జొన్న వానాకాలం వేస్తారు, యాసంగిలో కూడా వేస్తారు కదా?
1: ఇప్పుడు ఆనాకాలము రాకలేవు జొన్నలు, పందుల దింగనెక్క మరా అక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. వాళ్ళ లాస్ట్ కు మొత్తము ఈయనక సాపు బూజెక్కి ఖరాబ్ అవుతున్నాయి, తీయరాకలేదు. అయితే ఏసుకి పంటలా తీస్తే మంచి దిగుబడి దిగుతున్నాయి.
0: అయితే ఇప్పుడు జొన్న పంటల మీరు వేసే జొన్న ఏసుంటి జొన్నలు వేస్తున్నారు?
1: హైబ్రిడ్ రకం ఇవి ముందు వేసిన జొన్నలు వేస్తున్నాము. మన ఇది జేకెట్ అవి ఉండే కదా, అవే జొన్నలు వేస్తున్నాం. ముందు ఆనాకాలం వేస్తుంటే మీది మైకో ఎక్కవననే ఉండే జొన్న, ఆ జొన్న ఆనాకాలం వేస్తే కూడా మస్తు దిగుబడి దిగుతుండే. ఇప్పుడు అవి సీడు లేదంటున్నారు మరి, గాని ఇప్పుడు ఏసుకిలా కూడా మంచి పంటనే వెళ్తున్నది జొన్న పంట. ఎక్కడికి 15-16 క్వింటల్ కూడా పడుతున్నాయి జొన్న.
0: అయితే ఇప్పుడు అంత హైబ్రిడ్లు వచ్చినాయి కదా, ఎనకట ఇప్పుడు మీరు దాదాపు 40-50 ఏళ్ళు అవుతున్నది వ్యవసాయంలో ఉండి, మీరు వ్యవసాయంలో వచ్చిన షురుల ఈ జొన్న ఉండేనా?
1: ఈ జొన్న లేకుండే, పెద్ద జొన్న అనేది ఉండే, టేకదారి జొన్న మంచి పెద్ద ఉంటే మరా ఇది నారెల జొన్న అనే ఉండే గుండి ఇత్తనం అంటుండే పెద్ద మనుషులు మాకు. అప్పుడు ఆ జొన్న వేస్తుంటే అవి ఎప్పుడు వేస్తుంటామంటే మీరు ఆరిద్ర పెద్ద పూసిన దాకా కూడా వస్తుంటే అప్పుడు. అయితే అవి ఎప్పుడైనా కార్తీక మాసంలో పిసుకులు ఉంటుండే.
0: అయితే ఇప్పుడు ఆ పెద్ద జొన్నకు ఎట్లా ఏమి ఇక్మతులు చేయాల్సి వస్తుండే?
1: ఏమి ఇక్మతులు లేదు, వర్షాకాలము పెద్ద పుష్యము అందులో మంచి భూమి భారీ భూమి ఉంటేనేమో పెద్ద పుష్యము, లేకుంటే కొంచెం నాదన భూమి ఉంటే ఆరిద్ర లాస్ట్ వీక్ లో వస్తుంటే తనకి ఏం పోసులు లేకుంటే పోసేసుడు, మంచిగా దూరం దూరము ఒత్తైతే పీకేసుడు, అంటే మందు కొట్టు లేక మందు పోసులు లేక ఏం లేక లాస్ట్ వీక్ లా మనము అదే దానికి అదే ఇంతుండే. ఉత్తర్లా అన పడ్డదనుకో, ఉత్తరాస్తంలో షాతిలా, అప్పుడు పెద్ద మనుషులు ఏమంటుండే షాతిలా పడితే సవలోకం బతుకుతుంది అంటుండే. అప్పుడు పెద్ద ఉన్న పొట్ట మీద ఉంటుండే, అప్పుడు పొట్ట మీద ఉంటే ఆ వర్షంతో అందులో దానికి ఒకటే బేమారు ఉంటుండే. ఎందుకోసం కంటే ఉత్తర్ల గిట ఆన వడకపోతే మొత్తం మల్లె కొడుతుండే. ఇప్పుడు మల్లె అంటే ఎవరికి తెలియదు, మొత్తం మల్లె కొడుతుండే. మల్లె కొట్టిందంటే సుడి చేస్తుండే, సుడి చేసి దిగుబడి తాక దిగుతుండే. అదే ఉత్తరలా వడి మరి షాతిలా పడ్డదనుకో ఇక పెద్దల్లా అనుకున్నంత పండుతుండే.
0: అయితే ఇప్పుడు ఈ పెద్దన్నకు ఎట్లా ఉంటే కాలం ఎట్లా ఉంటే అది పెరుగుతుండే మంచి దిగుబడి వస్తుండే?
1: వర్షము ఎట్లున్నా మంచి భూమిలో మంచిగా దిగుబడి వస్తుండే. ఒక జౌకు భూముల్లో కొంచెం ఇది అవుతుండే, గాని దానికి ఎప్పుడైతే పొలాల కాడికి వెళ్ళి పొలాల దాకా వర్షం పడి పొలాల కాడికి వెళ్ళి పొయ్యి పొడి పొడి ఉండి ఎప్పుడైతే ఉత్తర మర అస్తంలో గ్యాప్ ఇచ్చి షాతిలా పడ్డదనుకో ఇక అనుకూలంగా పంటలు పండుతుండేవి పెద్దొన్నలు.
0: అప్పుడు పెద్దొన్నలు వేసినాక ఎన్నొద్దులకి ఇంటికి వస్తుండే పంట
1: చూడవు. మనము ఇప్పుడు పెద్ద పూషంలో పోస్తుంటే పెద్ద పూషంలో పోస్తే ఎప్పుడు వస్తుండే అంటే కార్తీక మాసం అయిన తర్వాత కార్తీకంకు బిస్కుట్లు ఉంటుండే. అప్పుడు పెద్ద మనుషులు అంటే ఫస్ట్ జొన్న మనది మన చేనుల పంట పండుతున్నది అని అవే తెచ్చి తులసి లగ్గం చేస్తుంది పెద్ద మనుషులు. అవి చేనుల కర్రలు విక్కచ్చి తులసికి వెట్టి 5 కర్రలు మర అవిటిని తెచ్చి పిసుకులు కాపి చేస్తుంది. మరి పిసుకులు అయిన ఒక 4 రోజులు నడుకోత 15-4 రోజులు నడుకోతక చేస్తుండే.
0: అయితే ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న జొన్న ఇప్పుడు ఇయ్యాల రేపు ఎట్లా అయిపోయింది అంటే ఏ పంట వేసినా మంచి దిగుబడులు రాలంటే మందు వేసుడైతున్నది. ఎనకట ఇట్లా మందులు వాడలే, ఆ రోజుల్లో మందులు వాడన్నాడు కూడా మంచి దిగుబడులు వచ్చినాయి. ఇప్పుడు మందులు వాడినా కూడా ఒక్కొక్కసారి దిగుబడులు అటు ఇటు అవుతున్నాయి. మరి అప్పుడు ఏం చేస్తుండే, ఏ పద్ధతులలో చేస్తుండే?
1: ఏ పద్ధతులు భగవంతుడి మీద ఆధారమైంది, వర్ష ఆధారము భగవంతుని ఆధారము. సుడి వచ్చింది అనుకో, ముడత రోగం వచ్చింది అనుకో, అప్పుడు నమ్మకం భగవంతుని మీద నమ్మకం ఉండే, గంగలీలు తెచ్చిపోసుడు ఎల్లవ కడికి ఒకడ రామ్ ఏదో భగవంతుని మీద ఆధారపడే పనులు చేస్తుంది. వర్షాలు పడాక యజ్ఞాలు చేపించుడు, భజనలు చేపించుడు పెద్ద మనుషులు. అట్లా ఎక్కలు పెట్టుడు అన్నదానం చేస్తుంది, ఆ వరద వర్ణ దేవునికి పూజలు చేస్తుంది. అప్పుడు ఆ భగవంతుని మీద ఆధారణ పడే పంటలు పండుతుండే.
0: అయితే ఇప్పుడు సాగు చేస్తున్న జొన్న ఏదైతే ఉన్నదో, ఈ జొన్నకు అప్పుడు మీరు వెనకట తీసిన పెద్ద జొన్నకు

0: ఏమన్నా ఫరక్ అంటే రుచిలో గానీ నాణ్యతలో గానీ ఇట్లా ఏమన్నా ఫరక్ ఉండేరా?
1: రుచిలో ఫరక్ అప్పటి జొన్నది రుచి మస్తు ఉండే, కానీ ఇవిటంత దిగుబడి దిగలేదు. ఇప్పుడు ఎందుకోసం కంటే రుచి తక్కువన్నది, పొదుపు ఎక్కువన్నది, ఇది అందరికి అందుతున్నది. ఆనాడు ఎట్లుండే అంటే పంట చక్కబడుతుండే, కొందరికి పాపము పరిశాన్ ఉండే. ఇప్పుడు ఇలా రోగాలు ఎక్కస్తున్నాయేమో గానీ తింతది కన్నా మనందమైంది. ఆ రోజు రోగాలు తక్కువండే, తింతందుకు కొందరికి తినతందుకు కూడా పరిశాన్ ఉండే. ఎందుకోసం కంటే మల్లె కొట్టింది అనుకో, ఒక్కొక్క షేన్లో మల్లె కొడితే సాపు గబాడే పోతుండే. అందుకోసం ఈ రోజే పంటలు ఆనందంగా పడుతున్నాయి. పబ్లిక్ కూడా మీకు కూడా తెలుసు, మేమేమి చెప్పబడదు. ఆ రోజుకు కరుకు, ఈ రోజుకు అన్నంకు కరు లేదు. ఆ రోజు మస్తు కరు ఉండే అన్న. ఎప్పుడైతే పొలాలకు పాతర తీస్తుండో, పాతర తీసేస్తేనే పాతరలో వస్తుంది జొన్నలు. పాతర తీసినాక అప్పుడే పాతరకి ఇచ్చేస్తే మరి జొన్నలు వచ్చేదాకా జొన్నలు లేకుండే. కైకిలు అయిన మనిషి కూడా పాపము, జొన్నలు ఇస్తుంది కైకిలి. పాతర తీసేదాకా కైకిలు మంచి ఇంటికి రాకపో పాపం. ఎందుకోసం అంటే పాతర తీసిన నాడే అవి వాళ్ళ కైకిళ్ళు ఉన్నాయి నలుగు అని జొన్నలు ఇస్తుంది. కుడేడు జొన్నలు పొద్దున పని చేస్తే కుడేడు జొన్నలు ఇస్తుంది. ఆ రోజులు అట్లుండే.
0: ఇప్పుడు చెప్పు, మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు వ్యవసాయం? ఎట్లా అప్పుడు వెనకటి నుంచి అంటే దాదాపు ఒక 40-50 ఏళ్ల నుంచి చూసుకుంటూ వచ్చింది కదా, కాలంలో ఏం ఫరక్ అయింది, ఏమన్నా ఫరక్ గమనించిందా మీరు?
1: కాలం అయితే ఇప్పుడు పైసా ఉత్త పైసా కావాలంటున్నారు. మేనత్ తక్క పైసా ఎక్క. ఆ రోజుల్లో మేం చేసినట్టు మేనత్ చేస్తే ఈ రోజు ఇంత ఉత్పత్తికి ఇంకా మస్తు మంచి అవుతారు. ఎందుకోసరికి అంటే మనకు వీళ్ళు పటాకాలు నరుకుతున్నా అంటారు, మేము చేసి అతడు చేసాడు, మేం చేసినాము, మేము జీతం చేసినాము, ఇంత భూమి కొనుక్కున్నాము, అది వేరే విషయం. గానీ ఇట్లా అంటే అరే బాపు మా మీరు ఏం చేసిండు, అరే జీతం ఉండి కూడా పుట్టకపోతుంది ఉంటుంది, అరే అప్పుడు పరిస్థితులు అట్లుండే, ఏం చేస్తావు పని, పొద్దునిండా పని చేసి కూడా పాపం ఎందరో మందికి కూడా పరిశాన్ ఉండే. ఎందరో మందికి ఎందుకు, మాకే పరిశాన్ ఉండే. ఇంకా మంది సంగతి పోని, పాతర వెళ్లేదాకా జొన్నలు, పాతర వెళ్లేదాకా మాలకింటికి ఒకడ లేకుండే. పాతర వెళ్తేనే అదేనా ఎల్ తిరి ఉండి తీరేమున్నాడే పాతర తీస్తుంది, అప్పుడు జీతం జొల్లిస్తుంది. అప్పటికిప్పటికి నా అనుభవం కైతే ఇప్పటి దివసమే మంచిగా అనిపిస్తున్నది. ఎందుకంటే అందరికి చేతి నిండా పని చేసుకున్న వాళ్ళకు జేబు నిండా పైసలు ఉన్నాయి. ఇక చెయ్యనోడికి అయితే ఆనాడే లేకుండా, ఆనాడు చేసి కూడా ఏం లేకుండే ఇలా చేసినోడికి ఆనందం ఉన్నది.
0: అప్పుడైనా ఇప్పుడైనా పడ్డ కష్టం బట్టి ఫలితం ఉంటుంది అంట.
1: ఫలితం ఉన్నది పడ్డ కష్టము. ఆనాడు కష్టపడితే కూడా ఫలితం రాలేదు కొందరికి, అట్లా ఉండే. గానీ ఈ రోజుల్లో ఎట్లున్నదంటే అన్ని టెక్నికల్ అయినాయి, మందులు కొట్టుడు ఉన్నది, మర షేర్ల గింజలు పెట్టే మిషన్లు వచ్చినాయి, అన్ని ట్రాక్టర్లే దుక్కి దున్తున్నాయి, కష్టం తక్క ఫలితం ఎక్కున్నది. ఈ రోజు ఇక పోతున్నాయి నాకేం మిగులుతలేవు అంటే అందరం పంచుకున్నాక అందులో మిగిలేడుది ఏముంటది? దీ వ్యవసాయానికి ఎట్లున్నదంటే 21 ఉన్నాము పంచుకునే వాళ్ళం. మీరు ఆలోచించు, అడుగుతూ కూడా నేను చెప్తా 21 అంటే 21 మంచి భూమిలా పంచుకునే మంచి ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాలు భాగము అందులో పోతున్నది. 21లకెళ్ళి 22 మనం వ్యవసాయం చేసిన వాళ్ళం. అయితే 20 తెలిసి ఒక భాగం మనకు మిగులుతుంది, అయినా ఒక భాగంలో కూడా మస్తు మిగిలినట్టు సార్. ఎందుకోసం కంటే 21 మళ్ళకు పోయినా 22 మనకు మిగులుతున్నది అంటే మనకు మంచి మిగిలినట్టు. అంటే కష్టపడక నువ్వు అన్నిటితో చేపించి వ్యవసాయం చేస్తున్నావు అంటే నీకు ఒక్క పాలు 22 ఒకటి చాలు కదా. మా అనుభవం కైతే గట్లా అనిపిస్తున్నది. మరి
0: ఇప్పుడు ఈ ఆనాకాలం ఏం పంటలు వేస్తున్నారు?
1: ఆనాకాలం పత్తి, సోయాబీన్, తొగరి మా ఏరియాలోనైతే వేస్తారు. సోయాబీన్ కొందరు నీళ్లు లేని వాళ్ళేమో సోయాబీన్ తొగరేస్తారు, నీళ్లు ఉన్నోళ్ళేమో అచ్చం సోయాబీన్ వస్తారు. పత్తి
0: ఎట్లా ఉన్నాయి మీ సైడ్ భూములు? ఎట్లా ఉన్నాయి
1: భూములు? మంచిగా ఉన్నాయి, నల్ల రేగలు ఉన్నాయి, దుబ్బలు ఉన్నాయి, కొద్దిగా జౌకులు కూడా ఉన్నాయి.
0: ఇట్లా అన్ని పంటలకు అనుకూలంగా ఉన్నాయి ఈ భూములు?
1: అన్ని పంటలకు అనుకూలంగా ఉన్నాయి అన్ని పంటలు. కొన్ని భూములలో మంచిగా పంట దిగుబడి దిగుతుంది, నల్ల రేగలు ఉన్నాయి. అందరికి ఎంత తోడేమంటే కూడా పోయింది, పుచ్చొచ్చింది అంటే కూడా 70% మందికి ఎక్కడికి 10 పడ్డది. ఈ రోజు కూడా ఆఖరికి మంచిగా వర్షం మంచిగా పడ్డది, మంచిగా అందరికి వెళ్ళింది. కొందరికి ఆఖరికి మందు కొట్టక వెళ్ళలేదు, కానీ లేకుంటే అందరికి మంచిగా వెళ్ళింది.
0: మరి ఎట్లా ఈ ఆనాకాలంలో కూడా జొన్నలు వేస్తారా, మళ్ళా యాసంగిలు వేస్తారా?
1: మరనే యాసంగి ఇప్పుడు ఓయలు పోస్తే రాకలేదు సార్. ఎందుకోసం అంటే ముందు వర్షకాలంలో అబ్రేట్లు వచ్చినాయి, వర్షం ఎప్పుడు పోతుండే పొలాలు అంటే పోయింది. మేము నా అనుభవంలో ఒక 20 చూసినాము, ఆ అబ్రేట్ పోసినాము, పొలాలు అంటే వర్షం పోతుండే. పొలాలు అంటే వర్షం పోతుండే ఉత్తరకు కోతకొచ్చేస్తుండే సెప్టెంబర్ లో అది అబ్రేట్. అప్పుడు వర్షాలు లేక ఏం లేక

0: అట్లా అభిరెట్లు వాడినాయి. ఇప్పుడు ఏంటంటే కాలము లాస్ట్ దాకా పడుతున్నది. ఇప్పుడు ఒక 15 ఏళ్ళ ఇంకా సురువులు తక్క పోతున్నది, లాస్ట్ సెప్టెంబర్ అప్పుడు ఎక్కువ పడుతున్నది వానలు. అందుకోసం కంటే ఆబరేట్లు వెళ్ళాయి. ఇప్పుడు ఆయన తీసే ముందట అవి పోనే పోతాయి. అందుకోసం వేసుకెళ్ళేస్తున్నాయి. మా ఊళ్ళోనే ఒక 20 ఏళ్ళు జొన్న కర్రంటే లేకుండే. ఎందుకోసం కంటే అవి రాక పోసిళ్ళు పోసిళ్ళు ఇసబెట్టి చిన్న 20 ఏళ్ళ దాకా ఒక జొన్న కర్రంటే తులిచిలాగ్గాక ఆదిలాబాద్కి వెళ్ళి కొనుకొచ్చుకున్నాం మేమే. మరి ఇప్పుడు అందరు జొన్నలు వస్తున్నారు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేసుకెళ్ళ జొన్న అని నీళ్ళు అయినాయి. ఇప్పుడు కినాలి పడ్డాడు, కినాలి వేస్తే మౌరేకి నీళ్ళు అయినాయి. అందరు బోల్ వేసుకుంటే కొందరికి బోల్డ్ పడ్డాయి. అందరికి నీళ్ళు అయి వేసుకెళ్ళ జొన్న పోసుకుంటున్నారు.
1: మంచిది. మరి లచ్చారెడ్డి గారు, మంచి మీ జొన్న పెద్ద జొన్న నుంచి అయితే ఇప్పటి జొన్న దాకా సాగులో ఉన్న అనుభవాలు, అందులో ఎదురైన ఇబ్బందులు, అట్లాగే సాధించిన ఫలితాలు, కాలం ఎట్లా ఉన్నది, ఇవన్నిటికి సంబంధించి మీ అనుభవాన్ని పంచుకున్నారు. మరి ఈయోడు ఈ ఆనాకాలం ఏదైతే పంటలు వేయబోతున్నారో ఈ పంటలు కూడా మంచి దిగుబడులు వచ్చి ఈ కాలం మీకు కలిసి రావాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు రైతాంత రంగం కార్యక్రమంలో పెజ్జొన్న సాగు అనుభవాల గురించి భోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలెనిన్. ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం కార్యక్రమం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు 0873229501, మరొక నంబర్ 2300081.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపటి కార్యక్రమాలలో పొద్దుగల 7:15 యోగం అనే అదృష్టం శీర్షికన రాజయోగంలో ధారణ అంటే యోగ శిక్షకులు ఉల్లింగ ముత్యం ప్రసంగం వింటారు. తెలంగాణ కథ స్థానికత తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్ట సంపత్ కుమార్ రెడ్డి ప్రసంగం వింటారు. మాట సొగసులో శ్యామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగం మాలిక నుండి అంశం హంస గురించి వింటారు. వీరితో పాటు పొజ్జమట్ట 5:30 శక్తిశ్రీల కార్యక్రమంలో ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నాన్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన పెందూరు శాంతాబాయితో ముచ్చటింటారు. వీతో ముచ్చరు పెడతారు కేలినేన్. కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన బెజ్జంకి నవ్యశ్రీతో ముచ్చటింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింటా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: డీజీపీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి డిస్టిక్ట్ ఎంప్లాయ్మెంట్ మరియు స్కిల్ అధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: 2047 సంవత్సరానికల్లా భారతదేశం వికసిత భారతదేశంగా మార్పు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైన అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం.

0: అందులో ప్రధానమైనటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ అనే దానికి అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది. మనకు ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండో భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వీరికి లభిస్తుంది మొత్తం ప్రాజెక్టు వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్దిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్దిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్దిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈ రోజు ఎలా స్టేటస్ లో ఉంది అనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశం మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు దరఖాస్తుదారు ఉంది. తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీ గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడైతే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్ గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవా రంగం అయితే 20 లక్షల వరకు బ్యాంకు రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్ లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో దాన్ని ఆధారం చేసుకుని మనము ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడీపీ ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడీపీ అంటే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ తీసుకున్నామంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటి కెనరా బ్యాంకు వాళ్ళు కడపలో మనకు ఆర్సేటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా చాలా బ్యాచ్లు నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్లి వీళ్ళు ఈడిపి రిజిస్టర్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ను వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడిపి ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడిపి ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు అంటే వాళ్ళ చదువును బట్టి తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఇంకా మనం చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్ తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం తెచ్చుకోవాలి వృద్ధి మనం రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనం ముందుకెళ్లినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్లకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారు అతని మీద ఆధారపడి స్త్రీ గాని పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులను అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామాకు ఆధారంగా ధృవపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు అనుభవం ఏదన్నా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు లేదు ఎటువంటి అయినా ఇంకా మనకు అతనికి ఏదన్నా ఆదాయ వనరు ఉందంటే ఆ సర్టిఫికేటు ఈ విధంగా మనము పాన్ కార్డు ఇంకా అత ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి గాని మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గాని ఇటువంటి ఏదన్నా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే ఇక ఎన్ని మన ఒక అంశం అయితే అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పీఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం మిగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి సిబిల్ స్కోర్ను బట్టి క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా నిలకడగా కడుతున్నాడా లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకుని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్దమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు మొదటి ఒక ఇది మనం మొదట్లోనే చెప్పుకున్నాము నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్న రుణాన్ని ఇతర చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండోసారి కూడా రుణం మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండోసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
0: అంటే ఈ 50 లక్షలకి పైబడి
1: సార్ పైబడి అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పీఎంఈజీపీ ఈ www.pmegp.in అనే ఒక వెబ్సైట్ సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుని ఏజెన్సీని సెలెక్ట్ చేసుకుని ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్ని చక్కగా ఉన్నట్లయితే ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్ని అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తానంతా కూడా మొత్తం వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాల పరిమితి వరకు బ్యాంకు వాళ్లే దాన్ని డిపాజిట్గా బ్యాంకులోనే పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
0: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు వారి సహాయం.
1: అవునండి మనం చెప్పుకున్నాం విక్షిత్ భారత్ లో 2047లో భారతదేశం యువత గాని స్త్రీలు గాని పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి మనకు పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
0: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
1: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి మనకు సేవా రంగం చూసుకుంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు టాక్సీలు అంటే 4-వీలర్లు మనం తీసుకోవడంలో చాలా మంది ఎంతో శ్రద్ధను చూపిస్తారు. ఎల్లో బోర్డు ట్యాక్సీ బోర్డుగా తీసుకుని వీళ్ళు ట్రావెల్స్ గా ట్యాక్సీస్ గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు. దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోన్ కూడా మళ్లీ ముందుకు వెళ్లే యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న చిన్న ఉదాహరణ బట్టి ఒక ట్యాక్సీ రంగంలో ఎల్లో బోర్డు తీసుకుని ఎవరైనా సరే ఈ పీఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ ని ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకున్నదైతే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
0: ట్యాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
1: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవీ మనం
0: ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్
1: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ విక్షిత్ భారత్ లో మనకు మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
0: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవా రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
1: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్ కు మనం బలంగా ఉంది. మనకు ఇక్కడ చీనీ తోటలు గాని అరటి తోటలు గాని మనకు దానిమ్మ తోటలు గాని ఇంకా మనకు మిర్చి తోటలు గాని పసుపు గాని ఇవన్నీ కూడా ఏంటంటే వీఅన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో అంటే మన పంట చేతికి వచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకు వచ్చారంటే ఒక డిపిఆర్ తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మనం పెట్టుకోవాలంటే పీఎంఈజీపీ స్కీమ్ చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనం యువతకు చెప్పొచ్చు.
0: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరకు వెళ్లగలిగారు వారి జీవితంలో?
1: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 35% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
0: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం గాని అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం గాని ఇటు తయారీ రంగం గాని అటు సేవా రంగంలో గాని చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమం గా మనకుండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం గాని పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లెటరల్ సెక్యూరిటీస్ గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ మరియు స్కిల్ అధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం ఉన్నారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఉషారు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229501, మరొక నంబర్ 2300081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్రలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229508, మరొక నంబర్ 2300081.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒకరితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి. చెప్పండి మీ పేరు.
1: సుప్రియనండి.
0: సుప్రియ గారు ఎక్కడి నుంచి?
1: పిప్పలకోటి.
0: పిప్పలకోటి నుంచి ఏం చేస్తుంటారు?
1: హౌస్ వైఫ్ అండి.
0: సరేనండి, చెప్పండి ఏ పాట వింటారు?
1: వినాయకుండి ఏదో ఒక మంచి పాట వేయండి.
0: సరేనండి, తప్పకుండా. ఇప్పుడైతే మీరు కొన్న పాట.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో
1: హలో
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: రాజేందర్ మేడం.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? పనులు నడుస్తున్నాయి ఇప్పుడు?
1: తక్కువ మేడం, వర్షాలు పడుతున్నాయి, ఎండలు పడుతున్నాయి.
0: రైతులకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంది కదా ఇప్పుడు వర్షాలు పడకుండా.
1: పట్టులు మొక్కలు పసుపు మొత్తం మారిపోతుంది
0: వర్షాలు లేక.
1: సీజన్ డౌన్ ఉంది, వర్షాల తోటే మేడం.
0: కానీ చాలా ఏళ్ళ నుండి ఇలా ఎప్పుడు కాలేదు కదా ఇంత వర్షాలు లేకుండా.
1: నాకు తెలిసినప్పటి ఎప్పుడు కాలేదు, ఇదే ఫస్ట్ టైం.
0: సరేనండి, చెప్పండి ఏ పాట వింటారు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే ఓ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా హుషారు కార్యక్రమం వింటున్నారు. హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 087-3229-501, మరొక నంబర్ 2300-01.

0: మీరు వింటున్నారు హుషారు కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఒకరితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు కావ్య.
0: కావ్య, ఎక్కడి నుంచి?
1: నేను అడ్లవత్తు లంగర నుంచి.
0: ఏం చేస్తున్నావు కావ్య నువ్వు?
1: నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, పీజీ ఫస్ట్ ఇయర్.
0: పీజీ చేస్తున్నావా? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మరి?
1: ఏం లేదు, మంచి జాబ్ తీసుకోవాలి.
0: అదే, ఏ జాబ్ చేయాలని పీజీ తర్వాత?
1: కాంపిటేటివ్ ఎగ్జామ్.
0: సరే చెప్పమ్మా, ఏ పాట వింటావు?
1: పవిత్ర బంధంలో ఏదైనా పాట సంగతి.
0: సరే తప్పకుండా. మరి ఇప్పుడైతే నువ్వు కోరిన సినిమా నుండి ఓ పాట వినేద్దా.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపటి కార్యక్రమాలలో రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. రైతులు రేపు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

రేపు రాత్రి 8 గంటగా హుషారు కార్యక్రమంలో మీరు కొన్ని పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: He visited Indonesia, Australia and New Zealand, and the countries where he visited, his trips were very successful. He had deep engagements with the leaders over there. So in the current geopolitical situation, how do you see India's diplomacy with the world, with the other countries?
1: India's diplomacy is based on the principle of strategic autonomy and multi-alignment. We do not want to align ourselves with any one particular side. We want to have good relations all around. And this is why Prime Minister Modi has been visiting a whole host of countries. And the effort on his part is to strengthen our relations with all these countries. Now, since you referred to his recent tour of Indonesia, Australia and New Zealand, let me mention that this is a very important arc of trust. And this arc is in a very important region, the Indo-Pacific region, where India's interests are being impacted adversely by Chinese expansionism. But at the same time, the interests of all these countries in the region, including, of course, Australia, Indonesia, and New Zealand, they're also being adversely impacted by Chinese policies. China has become a threat to supply chains. China wants to monopolize the resources that are available for its own good. But then that has an adverse impact on other countries. And that's why it's important that India strengthens its relations with the countries of the region, which is what we are trying to do. And it's not just in the eastern part of the Indo-Pacific region, but also in the western part. So India's relations with all the countries of the Indo-Pacific region are aimed at strengthening not only our bilateral relations, but also the maritime aspect, because we are keen to collaborate with all these countries in strengthening our cooperation in the maritime domain so that we are able to ward off any threats towards supply chains that are arising.
0: Ambassador Dayal, you gave us a very lucid explanation of the ongoing conflict, and you delve deep into the reasons behind it and the future that is going to be from this conflict henceforth. Thank you so much for sparing your valuable time and joining us for Spotlight tonight.
1: Thank you, Deeksha. Thank you so much for inviting.
2: You were listening to a discussion on West Asia crisis, evolving situation and global impact. The participants were Prabhu Dayal, former ambassador, and Deeksha Saxena, Akashvani correspondent.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా కథనం. మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి మా గురువు జంగం పంతులు కథ వింటారు. రచనా పట్టణం పెద్దింటి అశోక్ కుమార్.
4: ఇక దున్నపోతు కథ అట్లా అయినాక కొన్ని రోజులు మేము మాట్లాడుకోలే. ఎంతసేపు నేను లేనిది మా మామకి వెళ్ళదని తెలుసు కదా, అందుకని మళ్ళా మా మామ నాతో మాటలు కలిపిండు. ఎప్పట్లెక్క భాగవతులలో తిరుగుతున్నాం. ఆ మధ్య ఏమైందంటే, మా తాతల్లో ఈ రెండు బల్రీన్ని, అవి గౌడి బల్రలెక్క పెద్ద సనుగు, బుడ్డెడు బుడ్డెడు పాలిత్తుండే. మా లస్మవ పాలను పెరుగు చేసి కుండెడు కుండెడు సల్లజెత్తుండే, కంకెడు కంకెడు ఎన్నదిత్తుండే, తౌడు తెచ్చిన వాళ్లకు గుండెడు గుండెడు సల్లవత్తుండే, గిన్నెడు గిన్నెడు పాలగోకు కసుకతో గీకి నాకే పెడుతుండే. అప్పుడే ఊళ్ళే రెండు చాయ హోటళ్ళు అయినాయి కొత్తగా. తాత హోటళ్లకు పాలవాడిక మాట్లాడిండు. రెండు హోటళ్లకు రెండు ముంతల పాలు ఇచ్చేస్తుండే. ముంతకు ఆటాన సొప్పున రోజుకు రూపాయి పాలు విండు ఇచ్చచ్చుడు మా తాత అంతు. ఒకరోజు ఏమైందంటే, మా తాత ఇట్లే ఇక పొద్దుగల పొద్దుగల రెండు శంబులు పాల ముంతలు పట్టుకొని హోటల్కిద్దామని పోతుండు. ఎదురుగా కర్ణం పంతులు అత్తుండట. తాత చేతుల పాల శంబులను చూసి, కాపుదన పోలెక్కన్న పాలనమ్ముకుంటారా తిరుపతి, ఖరీద్దోళ్ళు అమ్ముకుంటారు కానీ పాడిన దానం చేసుకోవాలన్నాయా, గట్ల అమ్ముకుంటారా అన్నాడట. తాతకు బండెడు బొక్కలిరిగినాయట. ఆ రోజు నుంచి ఇక టైం టేబుల్ మారింది. తాత పని మామకచ్చింది, మామ పని తాతకచ్చింది. మామకి ఇంతకుముందు లెక్క కూరుకు రాత్రికే లేచి ఎడ్లకు పెండదీసి గడ్డేసే పనే లేదు. కొద్దిగా మబ్బుతో లేస్తే చాలు, పాలు విండి రెండు శంబులు పట్టుకొని హోటల్లో పోసి రావాలి. మళ్ళా 9-10 కొట్టేదాకా ఊళ్ళోనే ఉండు, తర్వాత మెల్లగా ఎడ్ల కాడికి పోవాలి. ఇక ఏం చెప్తాడు మామ పాలిచ్చినాక, మెల్లగా అదే

ఓటాలు అడ్డబెట్టిండు. సాయాలు తాగాలి, బజ్జీలు తినాలి, బాత్కాన్లు కొట్టాలి. ఊళ్ళో తిరిగే టైం దొరికింది ఇక మెల్లగా. అప్పటికి యాసంగి నాట్లు కలుపులు అయిపోయినాయి, జనాలకు పనేం లేదు, వట్టిగానే ఉన్నారు. అగో అప్పుడే మళ్ళా మెల్లగా మేళం కట్టుడు మొదలుపెట్టిండు మామ. కొందరు పాతోళ్ళు, కొందరు కొత్తోళ్ళు, మొత్తం 13 మందిని జమ చేసిండు. ఇవాళ వత్తనన్న మనిషి రేపు అవ్వ తిడుతుందానో, నాయన తిడుతుందానో, సాకులు తెప్పి తప్పించుకుంటారని మా మామకు తెలుసు. అందుకనే ఏం చేసిండంటే ముందుగాలనే ఖర్చుల కోసం 10 రూపాయలు ఇవ్వాలని చెప్పిండు. ఒకళ్ళిద్దరు జారిపోయినారు కానీ మిగిలిన వాళ్ళంతా పైసలు ఇచ్చి పేరు రాయించుకున్నారు. పేర్లు రాసుకొని లెక్క రాసుని నా వంతు. మామకు చెప్పలేని బలం వచ్చింది. సింగారం పోయి పాతయి తబ్లాలు కొనుక్కొచ్చిండు. ఇంతకుముందు నాటకానికి మేము దాసరోళ్ళ నడకచ్చుకుందుంటిం కదా, మన తబ్లాలు మనకుండాలి, మన తాళాలు మనకుండాలని పట్టుబట్టి కామరెడ్డికి పోయి తబ్లాలను ముడుచుకొచ్చిండు. 2 తాళంజోళ్ళను కూడా కొనుక్కొచ్చిండు. అసలు సంగతి అప్పుడు మొదలైంది. మాకు నాటకం నేర్పే పంతులు కావాలి. ఇంతకుముందు

మిగతాయి రావు అన్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాడట ఆ ఆట కూడా. ఇంకా ఒకటి రెండు ఆటలు ఆడిండట కానీ అవి అచ్చు పుస్తకాలు కావట, రాత పుస్తకాలట. అవి ఇప్పుడు ఆడ దొరకాలే మాకు. ఇక ఎట్లా, పంతులు దొరకపోతే మేము మేళ్ళం ఇచ్చుకపోయినట్టే కదా. అందుకే ఇక ఊరంతా వడగొత్తుండు మామ. ముందుగా కూడనే కూడదనుకున్న మా దాసిన్నాయన కూడా మెల్లగా అచ్చి చేరిండు. ఎక్కడో రెండు నాటకం పుస్తకాలు కూడా తెచ్చి మా మామకిచ్చిండు చిన్నాయన. పంతులు దొరికేదాకా వట్టిగానే చదువుకుందామని గొల్ల కొమ్మరాయి ఇంట్లో మెల్లగా రిహార్సల్ మొదలుపెట్టారు. ఈ ముచ్చట మా తాతకు తెలిసింది. అంతకుముందే ఈ శెద్దలు గాలిపోయిన జుర్మాన కట్టిన మంట మీద ఉన్నాడు కదా, లుచ్చగాడిది కొడుక కాప్దనపోనికి భాగవతాలు ఎందుకురా అని పుస్తకం తీసి పొయ్యిలో పెట్టాడు. ఇక మిగిలింది ఒకటే పుస్తకమే, దాన్ని దాచిపెట్టమని మా మామ నాకిచ్చిండు. నేను ఆ పుస్తకాల సంచిలో పెట్టుకొని బడికి తీసుకుపోదుంటిని. రెండు మూడు రోజులల్లా మొత్తం పుస్తకం బడంతా తిరిగింది. మేము మా క్లాసులనే మేళం కట్టినాం. ఈ రెండు మూడు రోజులు గొల్ల కొమ్మరాయి ఇంట్లో రిహార్సల్ జరిగింది. తాత తిట్టిండని మామ ఓలేదు, నేను కూడా ఓలే. మామ ఓకుంటే అక్కడ మేళమే లేదా. ఇక ఇచ్చుకపోతుందనుకున్న సమయాన మా దాసిన్నాయన మెల్లగా ఒక మంచి వార్త తెచ్చిండు. అదేందంటే, మా ఊళ్ళో జంగం పంతులున్నాడు, ఆయన నాటకం నేర్పిస్తానన్నాడట. ఒక్కటి కాదు రెండు కాదు, వరుసగా ఐదు ఆటలు నేర్పిస్తానన్నాడట. చిన్నాయన మా మామ మెల్లగా ఇద్దరు కలిసి జంగం పంతుల దగ్గరికి పోయినారు. పంతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళు పట్నంలోనే నౌకల మీద ఉంటారు. ఊరి మీద మంచి ఆమ్దాన్ ఉన్నదని పంతులు పంతులమ్మ ఇద్దరు ఇక్కడనే ఉంటారు. ఇల్లు మస్తు పెద్దగా ఉంటుంది. ఇగో మీరు ఇష్టమున్న నాటకం తెచ్చుకోండి, నేర్పిస్తగాని నాటకానికి 50 రూపాయలు ఇవ్వాలనొయ్యి, మళ్ళా నేర్చుకున్నందుకు మా ఇంటికే రావాలి అన్నాడు పంతులు. మా చిన్నాయన 50 అంటే 50 కాదు పంతులు, జర ఎట్లన్నా చూడుండ్రి, కొత్త కొత్త నేర్చుకుంటున్నాం కదా, అంత కొత్త కొత్త పోరగాన్లు అని మెల్లగా 32 రూపాయలకు ఖాయం చేశారు. తబలాలు తాళాలు ఆ రాత్రికే పంతులింట్లోకి మారినాయి. పంతులింట్లో కరెంట్ లేదు, వట్టిదే దీపం. రిహార్సల్ కానీ మా మామ ఒక కందిలి కూడా కొనుక్కొచ్చిండు. ఒక్కసారి 5 లీటర్ల గ్యాస్ నూనె కూడా కొనుక్కొచ్చిండు. ఇక గయోపాఖ్యానం ఆట నేర్వాలనుకున్నారు. ఇంత చేసిండు కానీ రాత్రి రిహార్సల్కు పోలేదు మా మామ. తాత తిడతాడని భయం కదా. మామ ఎప్పుడు వెళ్తాడా ఎప్పుడు వెంటబడదామా అని నేను చూస్తున్నా. అందుకనే జట్టన్నే తిని మా మామ వాళ్ళ ఇంటికి వచ్చిన. మామ ఎంతకు బయటకు కదలడు, నాకే యాష్టకొచ్చింది. మామ రిహార్సల్ పోవద్దా అని మెల్లగా సీటు మీద అడిగిన. ఏ తాత తిడతాడు అన్నాడు మా మామ. తిట్టకుండా నేను ఒక ఉపాయం చెప్తా మామ అన్న సీటు మీదనే. అప్పుడు మా తాత ఇంట్లోనే ఉన్నాడు కళ్ళాగుతుండు. నేను మా లస్మావతో మెల్లగా, అవా మా బాపు ఊరికి పోయిండే, మామను పండుకునే తందుకు రమ్మన్నది మా అమ్మ అన్న మా తాతిన్న తట్టు. నవ్వక మా సంగతి తెలిసే తెలుసా. అందుకని వెంటనే, అరే కొండా జట్టను పోరా, ఇద్దరు ఇక్కడనే ఉంటే ఆ దొరసాన్ని భయపడుతుంది, చిన్నప్పటి నుంచి గదే చీకటి పడితే భయం అంటది అన్నది. ఇక చూడు మా మామకు సందు దొరికింది. జట్టను తిన్నాడు, చెప్పులేసుకున్నాడు, గొంగడి కొప్పర పెట్టుకున్నాడు, నడుతూనే ఉన్నాడు. నడుచుకుంటా నడుచుకుంటా, అరే బక్కోడా నువ్వెందుకురా, నువ్వు వినే వండుకో, నేను పోతా అని నాకే సరి పెట్టిండు. ఊర్నియావా, నేనే ఉపాయం చెప్తే నాకే సరి పెట్టే. అమ్మ మామ నాకే సరి పెడతావా అనుకున్నా. పుస్తకాలు గూట్లే పెట్టినా, ఓయ్ నేను ఉండా నేను కూడా వస్తా అనుకుంటా ఒక్కటే లెంక అనుకున్నా. చక్కగా ఇద్దరం జంగం పంతులింటికి ఆగినాం. పంతులిల్లు సందిలుంది, అటు వరుస ఇటు వరుస అన్ని కోమటోళ్ళిన్లే, నడమలొక్కటి మాత్రం జంగమోళ్ళిళ్ళు. బజార్ లైట్లన్నీ ఉన్నాయి కానీ ఆ సందిలకు వెలుగు రాదు. బయట 2 అరుగులున్నాయి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆ అరుగుల మీద కూర్చుంటున్నారు. ఇద్దరు కోమట్ల ఇండ్లల్లా కరెంటు ఉంది కానీ వాళ్ళు బయట లైట్ వేయలేదు. సందిలో చీకటి చీకటే ఉంది. అందరు జమైనాక రిహార్సల్ మొదలైంది. నేనేమో అనుకున్నా కానీ జంగం పంతులు రాగం మోత మోగుతోంది. పాటను ఎట్లా ఎత్తాలే ఎట్లా దించాలే బాగా తెలిసినోడు. సీసపద్యాలు భలే గుంజుతోండు, దరువును భలే ఎత్తుతోండు. మామ తబలా బాగా కొడుతున్నాడా లేక పంతులే పాట బాగా వాడుతున్నాడా అనేది తెలుసుకోవడం కష్టమైంది నాకు. గయోపాఖ్యానం కూడా భాగవతమే. అక్కడక్కడ కొన్ని పాటలు చదివి వినిపించిండు పంతులు. ఆ రోజు పాత్రలను పంచుకున్నారు. మేటేశాలు 2 మా మామకోటి మా చిన్నాయన కోటి ఇచ్చారు. ఇక 5 రూపాయలు ఇస్తేనే పాత్రలు రాసిస్తానన్నాడు పంతులు. అందరూ ఒప్పుకున్నారు. జమా ఖర్చు
లెక్క కూడా మా మామ

0: అందరికీ చెప్పిండు. మర్నాటి నుంచి మా మామ భయం పోయింది. అది ఎట్లా జరిగిందంటే, మా జంగం పంతులు మా తాతను పిలిచి, తిరుపతి నీ కొడుకు మంచి హుషారున్నాడోయ్, రెండు నాటకాలు నేర్పిస్తా తోలి, కొండలు లేకుండా అసలు నాటకమే నాడు అది, వాళ్ళు ఎవ్వరు జమగూడరు అని మెల్లగా మా తాతను ఒప్పించిండట. మిగిలింది నా సంగతే ఇక. మా మామ నన్ను మాట మాటకు బెదిరిస్తోండు. నేనేం తక్కువ తిన్నానా, మా పంతులకే సూటి పెట్టినా. దీపం వెలుగులో పంతులకు అక్షరాలు సరిగా కనిపించాయి. అది గమనించి మొదటి రోజునే పుస్తకం చేతులు పట్టుకొని పంతులకు పాటలన్నీ అందించిన. వారం రోజులల్లా నా లెవలే మారిపోయింది. మాల్యంలో సగం మందికి చదివే రాదు, మిగిలిన సగం మందికి వానకాలం చదువులే. పాత్రలు చూసుకుంటా పాటలు అందించే పని నా మీద పడ్డది. 2 వారాలల్లా ఆ పాటలు మొత్తం నాకు నోటికొచ్చినాయి. పుస్తకం పట్టకనే పాటలు నోటికి అందించుడు మొదలుపెట్టినా. ఇక మా మామ నన్ను ఎట్లాద్దంటాడు? ఓ రోజు జంగం పంతులు లేకున్నా రిహార్సల్ నడుతుంది, కానీ నేను లేకుంటే మాత్రం రిహార్సల్ నడతలేదు. అట్లా 1-2 సార్లు పంతులు లేకున్నా నేనే రిహార్సలే ఇలా తీసిన. ఇది తెలిసినాక నేను కావాలనే 1-2 సార్లు రిహార్సల్ పోలేదు. మా కొండయ్య మామ తిరిగి తిరిగి నన్ను బతిలాడి పట్టుకుపోయిండు. ఇక చూడు మామ సంగతి అని అనుకున్నా. నేను లేనిది రిహార్సల్ జరగదని తెలిసినాక నేను ఊకుంటానా, మరి నాకు ఒక ఏషం కావాలి, ఆ ఏషమి తినే అత్త లేకుంటే రాను అన్న. అట్లా నాకు ఒక ఏషం ఇచ్చారు. 4 రోజుల తర్వాత ఆటను గడిలేసినాం. అంతకుముందే ఒకరోజు మేకప్ సామాన్లకు పోయినాం, రూపాయి టికెట్ పెట్టినాం. మొదటి ఆట మంచిగానే ఆడినాం కదా, మా కూరలో మంచి పేరు వచ్చింది కదా, ఇది కూడా ఎట్లా ఆడతారో చూద్దామని జనం బాగానే వచ్చారు. అంతవరకు ఆ నాటకాన్ని మా ఊళ్ళో ఎవ్వరు ఆడలేదు, ఎవ్వరు చూడలే. చూసిన వాళ్ళందరూ అబ్బా సరేరా, ఏం ఆట ఆడిన రాని అన్నారు. ఏషం మీద మా అమ్మనైతే నన్ను గుర్తే పట్టలేదట. ఈ పూర్వడెవలో కానీ ఏషం మంచిగా కుదిరింది, బాగా హుషారున్నాడు అన్నదట ఎవలో. ఏ ఏంది నీ కొడుకేనాయా అన్నారట వాళ్ళు. నేను ఎంత తిడుతుందో మా అమ్మ అనుకున్నా, కానీ ఇంటికి వచ్చినాక నన్ను బాగా మెచ్చుకున్నది. జమా ఖర్చులో లెక్క చూసుకున్నాం, అక్కడికక్కడే అయినాయి, బాకీ లేదు నిల్వలేదు. అదే ఊపులో ఇంకో నాటకం నేర్వాలనుకున్నాం. యాసంగి కోతలు పడితే పని తీరదు కదా ఇక, అందుకని మళ్ళా రిహార్సల్ మోగించినాం. వరుసగా 4 రోజులు రిహార్సల్ చేసినాం. 5వ నాడు అగ్గి పిడుగు పడ్డది. బాలరాజు మా మేళంలో మనిషి, వాడే మేటేషకాడు. రోజు ఏం చెప్తుండట, గల్మకాడి కోతున్నానని భార్యకి చెప్పి ఈ రిహార్సల్ కత్తుండట. గల్మ లేదు, గండి లేదు, ఆడ 2 మడ్లెండిపోయినాయట షేన్లా. ఇక చూడు ఆమె ఒకనాడు షేన్ను చూసి ఎటుపోతుండని దొరకబెట్టి మా మేళానికి వచ్చి పొట్టు పొట్టు తిట్టింది భర్తను. అట్లా ఊర్లే పొలంకాడికి పోయి పంటున్నానని రిహార్సల్ కత్తున్న వాళ్ళ కథలన్నీ బయటపడ్డాయి. వాళ్ళందరూ వచ్చి ఈడ బొబ్బ పెట్టిర్రు, జంగం పంతులను హెచ్చరించు, భాగవతం బంధు పెడతావా లేకుంటే ఊర్లోకెళ్ళి పోతావా అని పంతులను నిలదీసిర్రు. అంతే, మొత్తం మా రిహార్సల్ బంద్ అయిపోయింది.
1: ఇప్పటి వరకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపటి నుండి మాకూరు 1:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 53వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతి రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముచ్చట వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఈరోజు ముచ్చట కార్యక్రమంలో సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత, ఉపాధ్యాయుడు మన్నే ఏలియాతో ముచ్చట 2వ భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని.
2: గ్రామీణ నేపథ్యము, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి స్వీయ ఆసక్తులతో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఆ రంగంలో రాణిస్తూనే ప్రవృత్తిగా సాహిత్యాన్ని ఎంపిక చేసుకుని అటు సాహితీ రంగంలోనూ ఒక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి మన్నే ఏలియా. ఇప్పుడు వారి ఉద్యోగ ప్రయాణం, అట్లాగే సాహితీయానం గురించి ఈ వారం మనతో పంచుకుంటారు. నమస్కారం ఏలియా గారు.
3: నమస్కారం అండి.
2: అయితే ముందుగా మనం ఈ ముచ్చట్లని మీ ఉద్యోగ ప్రస్థానంతో ప్రారంభిద్దాం. ఎట్లా ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి

0: వచ్చిండ్రు, ఆ వివరాలు అప్పటి అనుభవాలని చెప్పండి.
1: నేను డిగ్రీ ఫైనల్ చేస్తున్నప్పుడే డిస్కంటిన్యూ చేసి టీటీస్ కంప్లీట్ చేసుకున్నా. టీటీస్ అయిపోయిన వెంటనే డిగ్రీలో జాయిన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేసిన, అంటే ఒక సంవత్సరం టీటీస్ అయిన తర్వాత, అంటే 93లో టీటీస్ అయిపోయింది, 94లో డిగ్రీ అయిపోయింది.
0: అప్పుడు టీటీసీ ఒక సంవత్సరమే ఉంటుంది కదా,
1: 9 నెలలు. అవును, అయితే నా డిగ్రీ కూడా అయిపోయింది. ఇటు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది 1994లో. సో టీటీసీ అయిన వెంటనే డిఎస్సి రాయడం, డిఎస్సిలో క్వాలిఫై అయ్యడం, మళ్ళీ ఒక సంవత్సరం వెయిట్ చేసిన ఉద్యోగం కోసం, పోస్టింగ్ ఇవ్వడం కోసం. 1995 జూన్ 15 మేము ఉద్యోగంలో చేరిన తేదీ,
0: అంటే 94లో పరీక్షని నిర్వహించి ఎంపిక చేసినప్పటికీ పోస్టింగ్ మాత్రం 95లో ఇచ్చింది.
1: ఒక సంవత్సరం దాదాపు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ పీరియడ్ లో మేము చాలా ఉద్యమాలు చేసినాం.
0: ఎట్లా ఏమన్నా అనుమానం అనిపించింది, వస్తుందా రాదా అన్న ఆందోళన అని భయంగా అట్లా ఏమన్నా ఉండేనా?
1: మాకు సెలక్షన్ లిస్ట్ పెట్టారు కానీ పోస్టింగ్ ఇవ్వాలి, అంటే సెలక్షన్ అయిన తర్వాత ఉద్యోగం రావాలని ఒక క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది. ఆ ఎదురుచూపుల్లో ఇవ్వకపోయేసరికి డిలే అవుతుందని మేము సెలెక్టెడ్ టీచర్స్ యూనియన్ అని ఒక యూనియన్ పెట్టుకుని అప్పుడు ఉద్యమాలు చేసినాం. ఉద్యమాలు చేస్తే అప్పుడు ప్రభుత్వం వెంటనే జూన్ 15 నాడు జాయిన్ కండి అని చెప్పి అందరికి పోస్టింగ్ ఆర్డర్స్
0: ఇచ్చేసింది.
1: అంటే అప్పుడు టీటీస్తోనే జాయిన్ అయ్యాం ఎడ్జిటీగా.
0: తర్వాత అంటే మొదటి పోస్టింగ్, అంటే ఇప్పుడు మీకు ఉద్యోగంకి ఎంపిక అయినరు, తర్వాత ఉత్తర్వులు మీ చేతిలో పడ్డాయి, ఎట్లా అనిపించింది? మీరు ఆ నియామకపు ఉత్తర్వును అందుకున్నప్పుడు ఎలాంటి అనుభూతికి మీరు లోనైనరు?
1: అనుభూతి చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే మేము డిగ్రీ అయిపోయిన వెంటనే మాకు ఉద్యోగం రావడము, ఇంకా వేరే ఏ ఎగ్జామ్ల కోసం రాయలేదు, ఇంకా ఉద్యోగాలు అంటే కూడా తెలియదు. అయితే మేము చదువుకున్న చదువుకు సరిపోయే ఉద్యోగం వచ్చింది కాబట్టి చాలా సంతోషపడ్డాం. అందులో నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఏంటంటే టీచింగ్.
0: టీచర్
1: చిన్నప్పుడు మా టీచర్లు ప్రభావితం చేసేవారు కదా, నాకు ఎప్పుడు అనుకునేది ఏంటంటే ఈ టీచర్ చాలా తెలుసు, ఎంత నాలెడ్జ్ ఉన్నది, మనం కూడా అంత నాలెడ్జ్ పెంచుకోవాలా అని అప్పటి నుంచే ప్రయత్నం ఉంటుండే. టీచర్లు ఎప్పుడు చూసినా అప్పుడు టీచర్లు బాగా పుస్తకాలు చదువుతారు, నేను ఆ టీచర్లను ఇమిటేట్ చేసేవాడిని. ఆ టీచర్లు ఆ టేబుల్ మీద పెట్టితే పుస్తకాన్ని ఇట్లా పట్టి వెనుక ముందు చూసి ఆ పుస్తకాల గురించి అడుగుతుంటే, ఆ ఆసక్తి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. నాకంటూ ఒక ప్రత్యేక లైబ్రరీ ఉన్నది, అంటే నా టేస్ట్కు దాకా పుస్తకాలు చదవడం అప్పటి నుంచి అలవాటు అయింది. చెప్పాను కదా లైబ్రరీకి వెళ్ళేవాడు నేను, అది ఆ రకంగా ఉండే కాబట్టి ఆ ఫీల్డ్లో రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
0: అయితే ఇప్పుడు మొదటిసారిగా ఎక్కడ నియామకమైనరు, అక్కడ ఉద్యోగంలో చేరినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు, మరి ఏ రకంగా మీ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు?
1: 1994లో ఉట్నూర్ మండలం, అప్పుడు నాకు ఇచ్చినటువంటి పోస్టింగ్ ప్లేస్ గుట్టల మీద ఉండేది, అంటే దారి లేదు,
0: నడిచి వెళ్ళాలి.
1: దాదాపు 4-5 కిలోమీటర్లు నడవాలి, అది వర్షాకాలం కాబట్టి నడవడం అంటే చెప్పులు కూడా వేసుకొని నడవలేము. నా ఫస్ట్ పోస్టింగ్ పరిస్థితి ఏంటంటే, నేను ఎంఈఓ ఆఫీస్ లో అప్పుడు మాకు ఎండి వాళ్ళు ఉంటుండే డ్రాయింగ్ ఆఫీసర్స్, వాళ్ళకి జాయినింగ్ లెటర్ ఇచ్చి స్కూల్ చూడడానికి వెళితే కొద్ది దూరం నడిచిన తర్వాత చెప్పులు ఇప్పేసి నడవాలి, ఎందుకంటే బురద నడవలేము. అది గొట్టి పటార్ అంటారు, గొట్టి అంటేనేమో చిన్న ఊరు, పటార్ అంటే దాని పైన ఉంటది,
0: అనుబంధ గ్రామం కాదు, ఇంకో గ్రామం,
1: ఇంకో గ్రామం కాకపోతే పైన గుట్ట పైన ఉంటే పటారు, గుట్ట కింది వరకు వెళ్ళి అక్కడ చెప్పులు వదిలిపెట్టేసి ఆ గుట్ట ఎక్కుతుంటుంది. డిగ్రీ చదువుకుని మేము కలలు కన్నాం, స్కూల్స్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ లెవెల్ ఉంటాయి, యూనివర్సిటీ లెవెల్ ఉన్నట్టు కలలు కంటుంటే పోయేటప్పుడు బాధ అనిపించింది, ఏమి మనం ఏం చదువుకొని ఏం కావాలనుకున్నాము, ఎట్లాంటి స్కూల్కి వెళ్తున్నాము అని. కానీ తర్వాత అలవాటు పడిపోయినా, అక్కడ గ్రామీణ ప్రాంతంలో పిల్లలు, మేము కూడా అట్లాంటి నేపథ్యం నుంచి వచ్చినాం కాబట్టి కొంత వాళ్ళని కూడా డెవలప్ చేయాలి అన్న తపనతోని బాగానే చేసినాం. ఉట్నూర్ మండలం తర్వాత ట్రాన్స్ఫర్స్ అవ్వడము, నేను చేసిందంతా కూడా హై స్కూల్స్ లో చేసినా, మొదటి 3 సంవత్సరాలు మాత్రమే ప్రైమరీ స్కూల్లో. అప్పుడు హై స్కూల్లో ఎడ్జిటీ పోస్టులు ఉంటుండే, తర్వాత ట్రాన్స్ఫర్స్ కే నేను నా సర్వీస్ అంతా కూడా హై స్కూల్లో పనిచేసిన.
0: మొత్తం మీద ఉన్నత పాఠశాలల్లోనే మీ ఉద్యోగం కొనసాగుతుంది.
1: అవును.
0: అయితే అప్పటికే మీకు పెళ్ళయిందా, ఉద్యోగంలోకి చేరే కంటే ముందయిందా, పెళ్లి ఉద్యోగంలో చేరిన తర్వాత?
1: ఉద్యోగం వచ్చినాక 6 సంవత్సరాలకు పెళ్లి చేస్తుంది. అప్పటిదాకా నన్ను చెప్పాను కదా ఈ కోర్సులన్నీ పీజీలు చేయడం దాంట్లోనే టైం గడిచి,
0: ఎందుకంటే అప్పుడు ఆ టైంలో డిగ్రీ ఇంటర్ ఏదో కొంతవరకు చదువుకున్న తర్వాత పెళ్లిళ్ళు చేసేది.
1: అవును.
0: అంటే అప్పుడు మీరేమైనా ఇట్లా నేను ఉద్యోగంలో చేరిన తర్వాతనే చేసుకుంటా పెళ్లి అని అట్లేమన్నా అనుకున్నారా, లేకపోతే యాదృచ్ఛికంగానే ఉద్యోగం అయిన తర్వాతనే పెళ్లి?
1: నాకు 1994లో ఉద్యోగం వస్తే 2001లో పెళ్లి అయింది. ఈ మధ్య కాలం అంతా నేను చెప్పాను కదా, మా టీచర్ల దగ్గర పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి, పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటాయి, ఏమో చదవాలి ఏమో చేయాలని ఒక కోరిక విపరీతంగా ఉంటుండే. దానికోసం పెళ్లి గురించి ఆలోచన రాలేదు,
0: అసలు ఆలోచన
1: రాలేదు. ఫస్ట్ పీజీ చేద్దాం, ఇంకొక పీజీ చేద్దాం కోరిక. అప్పుడు యూనివర్సిటీలలో చదవాలని బాగుంటుండే, పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి పెద్ద పెద్ద సిటీలలో చదవాలా అని అనుకుంటుండే. కానీ అప్పుడు ఏమైందంటే, మేము

0: ఇక్కడ ఇంటర్మీడియట్ ముగించేసరికి మనదేమో కాకతీయ యూనివర్సిటీ,
1: అవును,
0: హైదరాబాద్ లో చదువుదామంటే ఉస్మానియా
1: యూనివర్సిటీ.
0: వాళ్ళ డేట్స్ అయిపోయినాయి అప్పటికే, డిగ్రీ అడ్మిషన్స్ అయిపోయినాయి మనకు తెలియదు. సో అట్టి పరిస్థితులు ఏమైందంటే కంపల్సరీ ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇవన్నీ చదవడంలోనే టైం స్పెండ్ అయింది. 2001లో పెళ్లి చేసుకున్నాం.
1: అయితే ఇప్పుడు ఈ మీ ఉద్యోగానికి సంబంధించి మరిన్ని విషయాల్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు సతహాగా ఆంగ్లంతో పాటు మొదట గణితం, తర్వాత ఆంగ్లాన్ని ఐచ్ఛికంగా ఎంపిక చేసుకుని ఆ భాషలో కూడా బోధిస్తున్నారు విద్యార్థులకి. అయితే ఈ గణితము తర్వాత ఆంగ్లము బోధించడమే కాకుండా పిల్లలకు ఈ చేతి రాత దస్తూరిని కూడా కొంత సవరించే ప్రయత్నం చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఎందుకు అట్లా ఆ వైపు మళ్ళీ? సాధారణంగా సబ్జెక్టు టీచరు వాళ్ళ విషయం చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మ్యాథ్స్ కి హ్యాండ్ రైటింగ్ అంత చూడరు, తెలుగు ఇంగ్లీష్ హిందీ ఈ భాషలకు సంబంధించి చేతి రాత గురించి పరిగణలోకి తీసుకుంటారు. సాధారణంగా లెక్కల్లో అంత ఉండదు, అయినా మీరు దీనిపైన ఎందుకు దృష్టి పెట్టిండ్రు?
0: ఇది ఒక ఆసక్తికరమైన సంఘటన. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఈ అంగట్లలో రూపాయికి ఒక బుక్ అమ్ముతుండ్రి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని. అయితే అందులో కర్సివ్ రైటింగ్ ఉంటుండే, చెప్పాను కదా మాకు ఐవి రమణయ్య సారు, తర్వాత మా హెడ్ మాస్టర్ ఉంటుండే నరసింహన్ సార్ అని. ఆయన అప్పుడు ఆయన ఆర్ఐ బెంగళూరు పోయి వచ్చిండు. ఆయన రాస్తుంటే అక్షరాలు చూస్తుంటే ఇలా కర్సివ్ రాస్తే భలే ప్రింట్ లాగా అనిపిస్తుండే. సో ఆ రకంగా రాయాలంటే ఎట్లా అంటే అప్పుడు టీచర్లకు కూడా అందరికి వచ్చేది కాదు, మా రమణయ్య సార్ రైటింగ్ ఏం బాగుండకపోతుండే, ఇంగ్లీష్ బాగుంటుండే రైటింగ్ బాగుండకపోతుండే. ఎట్లా సార్ ఎట్లా మరి మీకు ఈ సార్ లాగా రాయాలంటే అక్కడ పుస్తకాలు దొరుకుతారా అవి కొనుక్కొని ప్రాక్టీస్ చేయమన్నాడు. రూపాయికి ఒక పుస్తకం అది అంగట్లో కొనుక్కొచ్చి పలకల మీద దిద్దుకుంటుంటుంది. అప్పుడు పేపర్లు కూడా పెన్నులు కూడా అంతా అవైలబుల్ ఉండేవి, పలకల మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటాం. చేస్తుంటే మాకు ఇంగ్లీష్ సూచిరాతలో నేను ఆ రకంగా ప్రయత్నం చేస్తే మా టీచర్ నన్ను కొట్టిండు, ఇదేం దరిద్ర రైటింగ్ ఒక్క ముక్క అర్థం అయితే లేదని. అయినా సరే నేను పట్టు వదిలిపెట్టలే, అట్లనే రాసిన ఒక 10-20 పేజీలు రాసిన. నన్ను కొట్టి ఆ బుక్ పట్టుకొని హెడ్ మాస్టర్ దగ్గర తీసుకోండి, సార్ వీడు ఎంత చెప్పినా వింటలేడు, ఇది ఏమో రాస్తున్నాడు వంకర టింకర్ రాస్తున్నాడు అర్థమైతే లేదు సార్, వీడు నా మాట వింటలేడు అంటే మా హెడ్ మాస్టర్ కుర్చీలోకి వెళ్ళేసి వచ్చి నా భుజం మీద చేసి వెరీ గుడ్ ఇట్లా రాయాలి అని చెప్పి టీచర్ నా ముందు కోపం చేసిండు. వాడు చేస్తున్న ప్రయత్నం మంచిది, నువ్వు ఇట్లనే రాయి డైరెక్ట్ నాకు తీసుకురా అన్నాడు. నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, అంటే నేను చేస్తున్న ప్రయత్నం ఏదో గొప్పదే అని. అప్పుడు హెడ్ మాస్టర్ ఏం చేస్తుండే, ఆయన డైరెక్ట్ హెడ్ మాస్టర్ సంతకం పెడుతుండే, ప్రతిదానికి ఫెయిర్ వెరీ గుడ్ అని రాస్తుండే. నన్ను టీచర్ ఏమో ఓపెన్ చేసిండు కదా, హెడ్ మాస్టర్ వెరీ గుడ్ అంటుండే. ఇక ఆ ఊపుతోని ఎట్లాంటి రైటింగ్ అని అడితే అట్లాంటిది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను నేను. అప్పుడు సినిమా పోస్టర్ల మీద గాని అడ్వర్టైజ్మెంట్ల మీద గాని వచ్చిన లెటర్స్ ని కాపీ చేసేవాడిని. మా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్స్ నా సీనియర్స్ వాళ్ళందరూ వచ్చి అప్పుడు కొత్త పుస్తకాలు కొనుక్కున్నప్పుడు నోట్బుక్లు కొనుక్కున్నప్పుడు పేర్లు రాపించుకుంటున్నారు. ఆ రకంగా నాకు హ్యాండ్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ అయ్యేది.
1: అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీసే మిమ్మల్ని చిత్రలేఖనం వైపు కూడా తీసుకుపోయిందా?
0: లేదు, అప్పటికి నేను చిత్రలేఖనంలో ఇంట్రెస్ట్ తోని కొన్ని కొన్ని బొమ్మలు గీస్తుంటుంది, పెన్సిల్ తోని పేపర్ల మీద గీసుకుంటుంటుంది. అయితే ఈ సూచిరాత రాసేటప్పుడు ఆ సార్ నన్ను కోపం చేయడము మరేంటో గానీ నాకు మంచి రైటింగ్, ఇప్పటికీ నేను దాదాపు ప్రతి సంవత్సరం కొన్ని 100 సర్టిఫికెట్లు రాస్తా, ఎవరో నా గురించి తెలిసిన వాళ్ళు నా దగ్గర తెచ్చి సర్టిఫికెట్లు రాపించుకుని పోతారు ఏదైనా పోటీలు అయినప్పుడు.
1: సరే, మొత్తం మీద ఉద్యోగంలో చేరినట్టు సాఫీగా మీ ఉద్యోగ జీవితం కొనసాగుతున్నది, పిల్లలు బడి వాళ్ళకు సంబంధించి మీరు బోధించే విషయాలు ఇలా సాగుతున్న మీ ప్రయాణం సాహిత్యం వైపు ఎందుకు మళ్ళింది? సాధారణంగా ఈ భాషా ఉపాధ్యాయులకు కొంత సాహిత్యం మీద ఆసక్తి ఉంటుంది. సరే, మీరు గణితము బోధించే ఉపాధ్యాయులు, సరే కొంత మీకు నేపథ్యం, మీకు కొంత పుస్తకాలు చదివే అలవాటు ఉంది కాబట్టి మరి ఆ అలవాటు ఇటు తీసుకొచ్చిందా, లేక మీకు స్వతహాగా ఈ సాహిత్యంలో ఏదైనా చేయాలి అన్న ఆసక్తి లేదా కుతూహలం మిమ్మల్ని ఇటు లాక్కొచ్చిందా?
0: సాహిత్యం వైపు నేను యాదృచ్ఛికంగానే వచ్చాను, అది యాక్సిడెంటల్ గా జరిగింది. అంటే నాకు అప్పటికి సాహిత్యం అంటూ పరిచయం ఏమి లేదు, పుస్తకాలు చదివిన అలవాటు ఉంది కానీ నేను రచనలు చేస్తా చేయగలను అనే అలాంటి అవగాహన ఏమి లేదు నాకు. 2013లో నేను మా ఊరికి వెళ్లాల్సి వచ్చింది. బస్సు దిగగానే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుండే, అదే మాకు బస్ స్టాండ్. నేను బస్ దిగిన వెంటనే చూస్తే మర్రి చెట్టు కనబడలేదు. మా ఫ్రెండ్స్ ని అడిగిన, అరే ఇక్కడ మర్రి చెట్టు ఏమైంది అంటే కొట్టేసిరు అన్న. నాకు అనిపించింది ఈ ఊరికి అందం పోయింది, నేను అన్న అదే మాట, అరే మన ఊరికి కల పోయింది రా అన్న. అవును రా, నిజంగా నా మర్రి చెట్టు కొట్టేస్తే బోడి పోయింది మన ఊరంతా అని అన్నారు. అయితే కొద్దిసేపు ఆ మర్రి చెట్టు మొదల దగ్గర నిల్చొని చాలా ఆలోచించిన, ఈ మర్రి చెట్టు ఉన్నప్పుడు ఇవ్వడం దాని విలువ తెలియాలి, కానీ పోయిన తర్వాత ఎంత మన ఊరికే అందం తప్పిపోయింది, అందం లేకుండా అయింది అని ఆలోచిస్తూ అట్లా నిల్చున్నాం. అడిగిన ఎందుకు కొట్టేసారంటే మినిస్టర్ వస్తున్నాడట, కరెంటు వైర్లు అడ్డమవుతున్నాయని ఏదో

0: సాకు చెప్పారు. కానీ అక్కడ రాజకీయంగా ఏమున్నదంటే వాని ఇంటి ముందు, అది అడ్డం ఉంది అని, ఒక రాజకీయ నాయకుడు ఇంటి ముందు ఉన్నదని నరికేశారు దాన్ని. తర్వాత తెలిసింది నాకు ఇదే బాధను. నేను మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు బస్ లో ఆలోచిస్తా వచ్చిన, మర్రి చెట్టు ఇట్లా ఉంటే, మేము చదువుకునేటప్పుడు ఎట్లా ఉండే, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, మర్రి చెట్టు కింద అంగడి అయితుండే, ప్యాసింజర్స్ బస్ కోసం ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు దాని కిందనే కూర్చుంటుండ్రి, ఎండాకాలం ఎంత చల్లగా ఉంటుండే, ఇవన్నీ అంటే రిమైండ్ అయినాయి నా మైండ్ లో. నేను బస్ లో వచ్చిన తర్వాత ఇదే సంఘటనను ఉన్నది ఉన్నట్టుగా పేపర్ మీద రాసుకున్నాను. నేను ఒక సంభాషణల రూపంలో రాసుకున్నాను. ఈ సంభాషణలు కూడా ఎట్లా రాసుకున్నానంటే, మేము చిన్నప్పుడు డ్రామాలు చేసేవాళ్ళం. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు, ఆ చెట్టు గురించి సంభాషణ జరిగినట్టు, ఈ రకంగా అనుకుని ఏదో రాసుకున్నాను నేను. నాకు ఇది రచన అని తెలియదు, నేను ఒక కథ అవుతుందని కూడా తెలియదు, నాకు కథ లక్షణాలు కూడా ఏం తెలియదు.
1: ఆలోచన వచ్చింది,
0: రాసుకుంటా పోయినా, రాసుకొని పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత కొద్ది రోజులకు మా మిత్రుడు తుమ్మల దేవరావు, ఆయన అప్పటికి కవి, అనుకోకుండా ఆయనతో డిస్కషన్స్ వచ్చి ఇట్లా రాసినాను అని చెప్పి చూపిస్తే, అరే ఇది బాగుంది, మంచి స్టైల్ గా రాసినావు నువ్వు, దీన్ని పత్రిక పంపిద్దామన్నాడు 2013లో. పంపించేసిన, అది పంపించిన కొద్ది రోజులకే పబ్లిష్
1: అయింది.
0: అప్పుడు నాకు విపరీతమైన సంతోషం కలిగింది, ఏంటంటే నేను రచనలు కూడా చేయగలనా అని ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది, నమ్మకం పెరిగింది. గమ్మత ఏంటంటే, అసలు పత్రికలకు ఒరిజినల్ పంపి జిరాక్స్ మనం ఉంచుకోవాలి, నాకు ఆ విషయం తెలియదు. ఒరిజినల్ నేను ఉంచుకొని జిరాక్స్ పంపించిన. సో వాళ్ళకు కథ నేపథ్యం నచ్చడం, అది ఫస్ట్ కథ. అదే కథ రంది అని ఆ సంవత్సరంలో వచ్చిన తెలంగాణలో మొదటి కథావార్షిక. ఆ కథావార్షిక వాళ్ళు కూడా ఆ కథను తీసుకున్నారు. ఇక ఆ రకంగా దాని నుండి కథలు రాయడం మొదలు పెట్టిన. దాదాపుగా ఒక 3 కథలు వరుసగా ప్రతి సంవత్సరం కథావార్షికలు వచ్చినాయి. ఆ రకంగా నాకు కాన్ఫిడెన్స్ పెరిగి ఇక రాయడం మొదలు పెట్టి ఒక 35-40 వరకు పబ్లిష్ అయినాయి.
1: అయితే ఇప్పుడు మొదటి కథ ఇతివృత్తము నేపథ్యము మీరు మర్రి చెట్టు ఎంచుకున్నారు.
0: అవును.
1: తర్వాత తర్వాత రాసిన కథల్లో వేటిని వస్తువుగా ఎంపిక చేసుకుని రాసిండ్రు, వాటికి సంబంధించి చెప్తారు.
0: నేను వచ్చింది గ్రామీణ నేపథ్యం, నేను చూసింది అంతా గ్రామీణ జీవితమే, నేను అనుభవించింది మాత్రమే నా కథల్లో ఉంటది. అయితే ప్రతి కథా వస్తువు కూడా గ్రామీణ జీవితం నుంచి వచ్చింది. అంటే వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదొడుకులు కావచ్చు, వాళ్ళకు ఎదురయ్యే సమస్యలు కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, అన్ని ఘర్షణతో కూడి ఉన్నటువంటి సంఘటనలను తీసుకొని కథలుగా రాసుకున్నా. ఉదాహరణకు ఒక తాగుబోతు భర్త, ఒక అమాయకురాలైన భార్య ఉంటది. ఒక రాత్రి ఆయన తాగి వస్తే ఈ భార్య ఎట్లా భరిస్తుంది, ఏం జరుగుతుంది? ఒక సంఘటన మనం పల్లెటూర్లలో చాలా సహజంగా చూస్తూ ఉంటాం, భార్య భర్తలు కొట్లాడుకోవడం. అయినా సరే మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారు, విడిపోరు. అసలు ఇది ఎట్లా సాధ్యం? ఇప్పుడు భార్యను కొట్టినప్పుడు తెల్లవారు వెళ్ళిపోవాలి కదా, ఆ మాత్రం కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ తెల్లవారి నుంచి మళ్ళా వ్యవసాయ పనులకు పోతారు, కలిసి ఉంటారు, ఎట్లా సాధ్యం అని కొన్ని దగ్గరికి వెళ్ళి కొన్ని జీవితాలను చూసి అట్లాంటి వస్తువులను తీసుకోవడం అది జరిగింది. ఇంకొక కథ, అప్పుడు మేము చిన్నప్పుడు పల్లెటూర్లలో ఊరంపడం అని ఉంటుండే. ఊరంపడం అనేది ఒక పెద్ద ఊరుకు కట్టడి చేసి ఆ దినమంతా బయట ఊరు వాళ్ళు ఈ ఊర్లోకి రావద్దు, ఈ ఊరు వాళ్ళు బయటకు పోవద్దు, ఈవెన్ పశువులు కూడా బయటకు పోవద్దు. అది పెద్ద ఊరంతా జరుగుతుండే, మేకలు కోయడము, గొర్రెలు కోయడము, కోళ్లు కోయడము, కోడిగుడ్లు. అయితే ఇదంతా తంతు చేయడానికి పంబాలోళ్ళు అని ఉంటుండ్రు వాళ్ళు, ఒక జమిడికాయ ఒక వాయిద్యం వాయిస్తుండ్రు. అయితే ఆ జమిడికాయ వాయిద్యము చూసినా అప్పుడు చిన్నప్పుడు, అంటే నేను ఈ వయసులో ఈ జమిడికం అనే వాయిద్యం ఎక్కడ కనబడతలేదు అని ఒకసారి ఆలోచించిన. ఆలోచించినప్పుడు ఆ జీవితాన్ని గుర్తు చేసుకుని ఒక కథ రాసిన, దాని పేరే జమిడిక.
1: అయితే మొదటి కథ మర్రి చెట్టు మీలో మీ బలాన్ని తెలియజేసింది, మీకు నమ్మకాన్ని కలిగించింది, మీరు కథలు రాయగలుగుతారు అని. ఇట్లా మీ కథలు రాస్తూ రాస్తూ అనేకమైన కథల్ని రాస్తూ వివిధ పత్రికలకు పంపించిండ్రు. ఈ రకంగా రాస్తూ ఉన్న మీకు అసలు ఈ కథా సంకలనం వేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? మర్రి చెట్టు అనే పేరుతోని మీరు ఒక కథా సంకలనాన్ని తీసుకొచ్చిండ్రు, అది ఎట్లా జరిగింది?
0: అప్పటికి దాదాపుగా నాకు ఒక 20 కథల వరకు వివిధ పత్రికలలో వచ్చినాయి. అప్పుడు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. సరే ఎట్లాగో బుక్ వేయాలనే ఆలోచన వచ్చి వాళ్ళకు పంపిస్తే వాళ్ళు ఆర్థిక సహాయం చేయడము. ఆ కథ సంకలనానికి మర్రి చెట్టు ఎందుకు పెట్టుకున్నా అంటే, నేను రచయితగా నన్ను పరిచయం చేసింది మర్రి చెట్టు, అది మా ఊరు చెట్టు, నాకు అనుబంధం ఉన్న చెట్టు కాబట్టి ఆ గుర్తుగా మర్రి చెట్టు కథలు అని వేసుకున్నాను.
1: అయితే ఇంకొక ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత 10 జిల్లాల తెలంగాణ, 33 జిల్లాల తెలంగాణగా ఆవిర్భవించింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సమగ్రమైన చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచనతో ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన పుస్తకాలని రచనలని చేయడానికి ఒక కమిటీని వేస్తూ ఆ ప్రయత్నాన్ని కొనసాగించింది, కొనసాగిస్తుంది కదా. అట్లాగే మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సమగ్ర చరిత్రను ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ పుస్తక రచన

0: చేయడానికి ఎంపిక చేసిన ఏదైతే కమిటీ ఉందో దానికి మీరు కన్వీనర్ గా ఉండి మీ సారథ్యంలో కొత్తగా ఆవిర్భవించిన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సమగ్రమైన చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చిండ్రు కదా, అది ఎట్లా జరిగింది, ఆ ప్రక్రియ గురించి చెప్పండి.
1: తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు కొత్త జిల్లాల చరిత్రను రికార్డ్ చేయదలుచుకున్నారు. మన ఆదిలాబాద్ కొత్త జిల్లాకు నన్ను కన్వీనర్ గా నియమించారు. అంటే అది ఏ రకంగా అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రతి అంశం ఒక రకంగా చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా లాగా ఏ అంశం అయితే చరిత్రలో రికార్డ్ చేయాలో అలాంటి అంశాలను తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 26 రకాల అంశాలను తీసుకొని చాలా మంది రచయితలు, కవులు, కళాకారులు వాళ్ళు క్షేత్ర పర్యటన చేసి సమాచారాన్ని సేకరించి అథెంటిక్ గా ఆధారాలతో సేకరించిన సమాచారాన్ని ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం పేరిట ఒక పుస్తకాన్ని మనం తయారు చేసుకున్నాం. ఆ పుస్తకం తయారు చేయడానికి దాదాపుగా 8 నెలలు శ్రమించాల్సి వచ్చింది. ఆ పుస్తకము ఆదిలాబాద్ జిల్లా గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు అంటే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, చదివితే చాలా నిగూఢమైన సమాచారం అందులో దొరుకుతుంది. ఆదిలాబాద్ జిల్లా గురించి ఎవరికి తెలియనటువంటి సమాచారం అందులో దొరుకుతుంది.
2: ముచ్చట కార్యక్రమంలో సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్ కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయుడు మన్నె ఏలియతో ముచ్చట రెండవ భాగం విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కెలెనే.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రేపు రాత్రి 9:45 షామియా గజల్ కార్యక్రమంలో పంకజ్ ఉదాస్ పాడిన గజల్లో రెండో భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కర్ణాటక సంగీతం. ఈ కార్యక్రమంలో ఈరోజు MS గోపాలకృష్ణన్ వయోలిన్ వాదనం విందాం.

ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణన్ వయోలిన్ వాదన విన్నారు. రేపు పదిగొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కనకాపూర్ వడ్యాల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండల రాయుని కథ, బుడిగజంగం కథ నాలుగో భాగం వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమ, మనసుకు హత్తుకుపోయే ఎన్నో మధురమైన పాటల్ని వినిపించే కార్యక్రమం. ముందుగా వినేద్దాం మరి ఈ పాటని.

మీరు వింటున్నారు మధురిమ హయాన పాటలు వినిపించే కార్యక్రమం. మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు శ్రీరామ పట్టాభిషేకం చిత్రం నుండి పి సుశీలమ్మ పాడిన ఓ పాటను వినిద్దాం.

Vamos!

మీరు వింటున్నారు మధురిమ హాయన పాటను వినిపించే కార్యక్రమం. 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య చిత్రం 1997లో విడుదలైంది. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు అయిన వి దొరైస్వామిరాజు నిర్మించారు. అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాలతో పాటు అనేక మంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు. చిత్రకవి ఆత్రేయ 18 పాటలను కూడా నమోదు చేయించి స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. కానీ ఆయన మరణంతో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. జేకే భారవి, రాఘవేంద్రరావుల కృషి ఫలితంగా 1997లో ఇది సాకారమయ్యిందనే చెప్పాలి. రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వహించిన తొలి పౌరాణిక చిత్రం అన్నమయ్యే. ఈ సినిమాను తమిళంలో అన్నమాచార్యర్ గాను, హిందీలో తిరుపతి శ్రీ బాలాజీ గాను అనువదించి విడుదల చేశారు. మరి ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట వినిద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి శైలజ గారు పాడింది.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. ప్రముఖ దర్శకులు బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా నిరీక్షణ. ఇది ప్రేమ కథా చిత్రమనే చెప్పాల. అటవీ అధికారిగా మరియు గిరిజన యువతిగా భానుచందర్ అర్చనలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫీ హైలైట్ అనే చెప్పాలి ఈ చిత్రానికి. మరి ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట వినేద్దాం.

ఇది ఇయాల్టి మధురిమ హాయన పాటని వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మధురిమలు మరెన్నో హాయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రేపు పొద్దుగల 6:00 రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు 7:15 యోగమన అదృష్టం శీర్షికన రాజయోగంలో ధారణ అంటే యోగ శిక్షకుడు లింగ ముత్యం ప్రసంగం వింటారు. తెలంగాణ కథ స్థానికత తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్ట సంపత్ కుమార్ రెడ్డి ప్రసంగం వింటారు. పొద్దుమట్ట 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నానూర్ మండలం ఖైర్దట్వ గ్రామానికి చెందిన పెందూరు శాంతాబాయితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేనేన్. వీటితో పాటు కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన బెజ్జంకి నవ్యశ్రీతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జీ గంగామణి. రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పత్తి సాగుల ఎరువుల యాజమాన్యం రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఇవాళ కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 6:00 100.2 MHz పై కలుద్దాం. జై హింద్.